క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎంతో చక్కగా ఆదరిస్తూ, ఎంతో చక్కగా వాక్యములు వింటూ, మీ హృదయాలను దేవుని వైపు మళ్లించుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని దేవుడు నూరంతలుగా దీవించులాగున మీకోసం నేను ఎప్పటికప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థించండి. మరి మనం వాక్యంలోనికి మనము అడుగు పెట్టినట్లయితే, ఈరోజు మనము నేర్చుకొని పోతున్నటువంటి అంశం ఒకసారి గుర్తు చేసుకుందాము. చూడండి ప్రియులారా, లోకంలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము అశ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నటువంటి మనుషులను గురించి మనం నేర్చుకుంటూ, వారి నుండి మనం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మనం హెచ్చరించుకుంటూ ముందుకు వెళ్దామండి. ఎందుకంటే లోకంలో చాలామంది దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నామనే ఒక భ్రమలో వారి యొక్క మోటివేషనల్ ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నారు. చూడండి, చాలామంది మనం గమనించుకోవచ్చు, స్థానిక సంఘములలో వాక్యమును దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు నేర్పించుకోకుండా వారికి కావలసినటువంటి ఆ 20 నిమిషాలు కావచ్చు, 40 నిమిషాలు కావచ్చు, ఆ 40 నిమిషాల పరిధిలో వారు ఏ మాటలను చెప్పాలనో వాటిని అక్కడ చెప్పేసేసి ముగించుకొని వెళ్ళిపోతున్నారు. అంతేగాని కేవలము వారి వలన, మాటల వలన అక్కడ వాళ్ళ హృదయాన్ని సంతోషపరుస్తున్నారు తప్ప దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క నిర్ణయమును, సంకల్పమును అక్కడ వారికి తెలిపేవారుగానే లేకుండా ఉన్నారు ఈనాడు. అయితే దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో ఒకసారి మనము గడిచినటువంటి దినములలో నేను బోధించే ఉన్నాను. అయితే ఈరోజు ఒకసారి ఆ వచనాన్ని గుర్తు చేసుకుందాం. చూడండి, ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 ఇక్కడ దేవుని గూర్చినటువంటి చిత్తము, దేవుని గూర్చినటువంటి సంకల్పము అక్కడ మనకు నేర్పించబోతున్నాడు పౌలు. చూడండి, అక్కడ ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు, ఆయనను ప్రకటించుచు ఉన్నాము. ఇక్కడ ఏమి ప్రకటిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటిది ప్రాముఖ్యం మనకి. ఇప్పుడు పౌలు యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే, చూడండి, ప్రాముఖ్యమైనటువంటి పౌలు యొక్క ముఖ్యమైనటువంటి గోల్ ఏమై ఉన్నదంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఏం చేయాలనుకుంటున్నాడో గమనించండి. ఫస్ట్ ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. ఆ తర్వాత చూడండి, క్రీస్తునందు ప్రతి మనిషిని సంపూర్ణుడిగా చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఏ విధమైన జ్ఞానమును బోధించుతున్నాడో అనేటువంటిది మనం చూసుకుంటున్నాం. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు, ఆయనను ప్రకటించుచు ఉన్నాము. జస్ట్ కేవలం ఆయన మనం పోయిన గడిచినటువంటి నా రికార్డులు, నా తరగతిలో మీరు చూసే ఉంటారు, ఆయన ఏం బోధించాడు అంటే, మనుషులు ఎవరు కూడా మానవుల పద్ధతులను ఆధారం చేసుకొని భయభక్తులు కలిగి ఉండకుండా నిమిత్తమై మనుషుల యొక్క మాటలను బట్టి విశ్వాసం కలిగి ఉన్నట్లు ఉండకోకుండా ఉండు నిమిత్తమై కేవలము వాక్యాన్ని మాత్రమే, ఆజ్ఞలను మాత్రమే, జ్ఞానాన్ని మాత్రమే, దేవుని యొక్క సందేశాన్ని మాత్రమే బోధించారు. కానీ ఇంపైనటువంటి స్వకీయ బోధన అక్కడ బోధించలేదు పౌలు ఎప్పటికీ కూడా. ఇక్కడ పౌలు కూడా ఏం చెప్తున్నాడు, ఈ వచనంలో కూడా పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుడిగా నిలవబెట్టాలని, ప్రతి మనిషినికి నానా విధములైనటువంటి సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనిషినికి బుద్ధి చెబుతూ, ప్రతి మనిషినికి బోధించు చెప్తున్నాడు. చూడండి, బుద్ధి చెప్తున్నాడు, బోధించుతున్నాడు, ఆ బుద్ధి చెప్పే క్రమంలో ఆయనను ప్రకటించుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏం అంశం మాట్లాడుకొని పోతున్నాము అనేటువంటిది మీకు తెలియాలి. పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో ఎప్పటికీ కూడా తప్పిపోలేదు. దేవుడి దగ్గర నుండి అనగా ఇంకా బాగా మనం మాట్లాడుకున్నట్లయితే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుండి ఏవైతే మాటలు విన్నారో, ఏ విధమైన జ్ఞానమును అందించబడుతూ ఉన్నదో ఆయనకు, ఆ వాక్యాన్ని మాత్రమే, ఆ జ్ఞానాన్ని మాత్రమే ఆయన బోధించుతున్నాడు తప్ప సొంత మాటలు, సొంత జ్ఞానం ఎక్కడ కూడా ఆయన వాడలేదు. చాలా విషయాల్లో ఆయన చెప్పాడు తేటగా, ఇదిగో నేను ఒకవేళ నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకొని పోవచ్చున్నానేమో, అలాగ జరగకూడదు అనే విషయం చెప్పాడు. ఆ తర్వాత నేను జ్ఞానానుసారమైనటువంటి వాక్యములు, నా యొక్క సొంత మాటలు నేను ఎక్కడెప్పటికీ ప్రకటించలేదని చెప్పాడు. అలాగా తన సొంత బోధన ఆయన ఎప్పటికీ కూడా ప్రకటించలేదనే విషయం మనకు కరాఖండిగా తెలుసు.
అయితే ఈ రోజు ఉన్నటువంటి సేవకుల గురించి, ఈ రోజు మనము అనుసరించబోతున్నటువంటి వారి గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. మొదటిగా దేవుని యొక్క వాక్యములతో మనం ఏమైనా కలపొచ్చినా కలపకూడదా అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. ప్రియులారా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. అక్కడ ఏమని ఉన్నదంటే, జాగ్రత్తగా వినండి, ఆయన మాటలతో ఏమియో చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. ఏమని చెప్తున్నాడో జాగ్రత్తగా విందాం మనము. బాగా దీన్ని ఈ క్లాస్లో, ఈ తరగతిలో మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, పైన 5వ వచనంలో దేవుని మాటలన్నీ పుటములు పెట్టబడినవే. దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా కడగబడినటువంటివే, అవి అన్నిటికీ సరిపోయినటువంటివే. ఆ వాక్యములలో ఎప్పటికీ కూడా ఎవరు కూడా కలపకూడదు, ఏమీయో చేర్చకాకండి అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఎలాగా ఉన్నదని అంటే పుటము పెట్టబడి ఉన్నది. ప్రతీదీ కూడా చాలా కరాఖండిగా, కులంకుశంగా మనకి ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి బైబిల్ గ్రంథం నందు. అయితే వాటిని మనం వాడుకోవాలి, కానీ అందులోది ఏది కూడా కలపడానికి మనము, దేనిని కూడా అందులోకి కలపడానికి మనము ప్రయత్నం చేయకూడదు అనే విషయాన్ని మనకు అక్కడ నేర్పుతున్నాడు. ఒకవేళ మనము కలిపినప్పుడు ఏమైపోతాము అని అంటే, మనము అబద్ధికులం అయిపోతామేమో. ఎందుకంటే లేని దానిని చెప్తున్నాం కదా, మనం అబద్ధికులం అయిపోతామేమో అని అక్కడ మనకు సామెతల గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా అలాగే మనము ప్రకటన గ్రంథాన్ని కూడా ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఈ విధంగానే వ్రాయబడి ఉంటున్నది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను, ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినడలా ఈ గ్రంథంలో త్వాయబడిన తెగుళ్ళు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనిని ఏదైనాను తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. చూడండి, చాలా వివరంగా చెప్తున్నాడు ఇక్కడ మనకు. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాటనైనా కానీ మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంతో అనుకుందాము, దేవుని యొక్క వాక్యంతో ఎవరైనాను కలిపిన ఎడలా లేదా ఈ గ్రంథంలో వాయబడినటువంటి దానికి ఏదైనా తీసివేసిన ఎడలా వానికి ఏం జరగబోతుందని అంటే, తెగుళ్ళు, ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి తెగుళ్ళు వానికే తగులుతుందని చెప్తున్నాడు. చూడండి, చాలా ఘోరమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష ఇది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం ఏది కూడా కలపకూడదు, దీని ఒక వాక్యంలోనికి మనం ఏది కూడా దీనిలో నుండి ఏది తీసివేయకూడదు. అలాగా మనము ఉండడమే మనకు దేవుడు చెప్తున్నటువంటి విషయం. చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మనము పుటము వేయబడినటువంటి వాక్యాన్ని కులంకుశంగా, దాన్ని ధారాళంగా, దానిని మాత్రమే మనం బోధించుకోవాలి. అదే దేవుని యొక్క నిర్ణయం అయిపోతుంది తప్ప, మనిషిని యొక్క బోధలు, మనిషిని యొక్క కల్పితమైనటువంటి విషయాలలో ఏవి కూడా దేవుడు సంతోషించేవాడుగా లేడు. ఈ విషయాన్ని మనము ఈరోజు గమనించుకుని పోతున్నాము. చూడండి, ఒకవేళ మనము సొంతంగా ఏదైనా ప్రకటించాలి అని అనుకుంటే మనకు శాపం ఉందనేది నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇంకో క్వశ్చన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు ఒక మాట చెప్తూ ఉంటాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 17వ అధ్యాయము, క్షమించాలి, యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగా వ్రాయబడి ఉన్నది, దాన్ని నేను చదువుతున్నాను. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చూడండి, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని బోధన లేకపోతే మనుషుల బోధన అనేటువంటిది అర్థమైపోద్ది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది, ఒక వ్యక్తి బోధిస్తున్నటువంటి బోధ దేవుని యొక్క బోధన లేకపోతే సొంత బోధన బోధించేది అని మీకు ఎలాగ అర్థమవుతుంది? ముందుగా మనము దేవుని యొక్క చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ దేవుని బోధన లేకపోతే మనుషుల బోధన అనేది మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క చిత్తము మనకు తెలియకపోతే, దేవుని యొక్క వివరణ మనకు అర్థం కాకపోతే ఏ బోధ విన్నా కూడా అది దేవుని బోధగానే మీకు కనబడుతుంది. అందుకే ఇక్కడ చూడండి,
ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునేటప్పుడు ఆ బోధ దేవుని వలన కలిగినదో లేదంటే నా ఎంతటి నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకుంటాడు. అలాగే 18వ వచనంలో తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాడి మహిమను వెదుకువాడు సత్యవంతుడును, ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు. చూడండి ఇక్కడ తనంతట తానే బోధించేవాడు. ఈవెన్ వాళ్ళు మంచి బోధనే బోధిస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ యొక్క బోధనలే మాట్లాడుతూ దేవుని మాటలను చెప్తూ ఉంటారు, వారు కూడా మాట్లాడేది దేవుని మాటలనే చెప్పుకుంటూ వాళ్ళు ప్రచారం అవుతూ ఉంటారు. చూడండి కానీ వారు బోధించే విషయాల్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా లేకంటే మనుషుల యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారా అని మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఉండాలి, ఆ చిత్తానుసారంగా నడుచుకునే వారిగా మీరు ఉండాలి. రెండవది, ఒకవేళ తనంతట తానే ఎవడైనా బోధిస్తున్నాడు అని అంటే వాడు దేనిని వెతుకుచున్నాడు అని అర్థము. స్వకీయ మహిమను వెతుకుచున్నాడు కానీ దేవుని యొక్క మహిమను వెతికేవాడు కాడు. చాలామంది ఇది వాళ్ళ యొక్క జీవితంలో అనుసరిస్తూనే ఉన్నారు. ఇదిగో పలానా అయ్యగారు చక్కగా బోధించారు, పలానా బాబు గారు చాలా బాగా వివరించారు, ఈ ఇక్కడ ఈయన బాగా చెప్పారు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము. నిజానికి అక్కడ దేవుని వాక్యమే ఉంటున్నదా అని మనం పరిశీలన చేసుకోవాలి ఫస్ట్. చాలామందిని సేవకులు పొగిడే వాళ్ళుగా ఉంటున్నారు ఈనాడు. ఇదిగో చక్కగా బోధిస్తాడు, ఇంపైన మాటలు, కూర్చుంటే లేవ బుద్ధి కాదు, చాలా హృదయానికి తాకుతూ ఉంటాయి అని చెప్పి సేవకులను మెచ్చుకునే వారు కూడా ఉన్నారు. నిజమే, ఒకవేళ సేవకులను మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చేమో కానీ సేవకులు బోధించే బోధనలో అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఫస్ట్గా మనం గమనించుకోవాలి. అలా గమనించుకోవాలంటే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారుగా ఫస్ట్ మనం ఉండాలి. చాలామంది లోకంలో ఉన్నటువంటి వారు సేవకులు అని పిలువబడుతున్న అనేకులు వాళ్ళ యొక్క పద్ధతులను బోధిస్తూ అవే దైవోపదేశంలను బోధించే వాళ్ళు ఉన్నారు. చక్కగా బోధిస్తారు, నాణ్యమైనటువంటి స్పష్టమైనటువంటి మాటల చేత, స్పష్టమైనటువంటి శబ్దముల చేత, ఎంతో హృదయానికి తాకేటువంటి మంచి పదాలను వాడుతూ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే వారు వాళ్ళ సొంత మహిమనే బోధించే వారిగా ఉంటున్నారు. నిజానికి ఒక వ్యక్తి దేవుని యొక్క మాటనే బోధించాలి అని అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి స్వకీయ మహిమను కోరనే కోరాడు. ఎప్పటికీ కూడా దేవుని దగ్గర నుండి ఏ మహిమ వస్తుందో ఆ మహిమ కోసం ఎదురు చూస్తాడు తప్ప మనుషుల యొక్క మహిమను ఎప్పటికీ కోరడు. ఒకవేళ మనుషుల యొక్క మహిమను కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్లే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా బోధించేవాళ్ళు. ఇలా మనం ఆలోచన చేసుకున్నట్లయితే సొంతంగా ప్రకటించేవాడు ఎవడైనా కానీ సరే వాడు స్వకీయ మహిమను వెతుకుచున్నాడు. సొంతంగా బోధించేవాడు ఎవడైనా కానీ సరే వాడు శాపగ్రస్త అవుతాడు. అందులో ఏవి కూడా కలపకూడదని దేవుడు చెప్తున్నప్పుడు ఒకవేళ సొంతంగా ప్రకటించేవాడు ఉన్నాడు అని అంటే వాడు ఖచ్చితంగా వాడి సొంత మహిమను వాడిని వాడు మహిమపరచుకోవడానికి బోధిస్తున్నాడు. ఎందుకంటే అవి వాడి మాటలే తప్ప దేవుని మాటలు కాదు. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయనేరుడు, ఆయన వేటిని చేయను వాటిని కుమారుడును అలాగనే చేయను. చూడండి ఇక్కడ క్రీస్తు అనేటువంటి మన రక్షకుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తన తండ్రి అయినటువంటి దేవుడు, తనను పంపినటువంటి దేవుడు, తన తండ్రి అయినటువంటి దేవుడు ఏ విషయాన్ని అయితే బోధిస్తూ ఉన్నాడో, తండ్రి ఏది చేయ చూచుట కుమారుడు చూస్తూ ఉన్నాడో, అనగా యేసుక్రీస్తు ఏదైతే తండ్రి దగ్గర చూశాడో, తండ్రి ఏది చేయాలని నిశ్చయించుకున్నాడో దానినే ఆయన చేస్తూ ఉన్నాడు తప్ప తనంతట తాము ఏదియో చేయడానికి ఇష్టపడడం లేదు యేసుక్రీస్తు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జీవితాన్ని మీరు గమనించండి ఫస్ట్. ఆయన బోధించిన బోధనలో ఏ వచనంలోనైనా ఎందులోనైనా కూడా తన కోసం మహిమను రప్పించుకోవడానికి మాట్లాడినట్లుగా ఉండదు. ఏ వాక్యంలో కూడా ఏ వచనాలలో కూడా తనకు స్వకీయ మహిమాన్ని కోరుకున్నట్లుగా ఉండనే ఉండదు. ఆయన కేవలము తండ్రిని మహిమపరచడానికి ఉన్నది ఉన్నట్టుగా లేఖనములలో ఏదైతే ఉన్నదో దానినే బోధించుతూ వచ్చాడు తప్ప స్వకీయ మహిమను కోరడానికి ఆయన ఇష్టపడనే లేదు. అయితే ఆయనకు శిష్యులమైనటువంటి మనం కూడా ఎలాగ ఉండాలని నేర్చుకోవాలి, ఎలాగ మాట్లాడడానికి నేర్చుకోవాలి. చూడండి చాలామంది వచ్చినా చాలామంది చదువుతారు
క్రీస్తు తండ్రిని పోలి నడుచుకున్నాడు, మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనం కూడా క్రీస్తు ఎలాగైతే తండ్రి అనుగుజారిలో నడుచుకున్నాడో, మనం కూడా క్రీస్తు వలె మనం కూడా తండ్రి యొక్క చిత్తానుసారమే నడుచుకోవాలి. ఆ యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి యొక్క మాటలనే బోధించుకుంటూ వచ్చాడో, మనం కూడా యేసుక్రీస్తు వలె యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి మాటల ప్రకారమే మనం కూడా నడుచుకోవాలి. తప్ప మన సొంత మాటలను మనం ప్రకటించకూడదని ఈ వచనాన్ని చూపించి అందరికీ చెప్తారు. కానీ వారి బోధనలో అనేకమైనటువంటి కల్పిత పాటలు, కల్పితమైనటువంటి కథలు, కల్పితమైనటువంటి మాటలు అనేకములు ఉంటాయి. నిజానికి వాస్తవానికి ఇవి మనుషులకు సంతోష పెట్టేవిగా ఉండవచ్చును, మనుషుల యొక్క హృదయాలను తాకేవిగా ఉండవచ్చును. అందులో దానికి నీవు దేవుని యొక్క మాటలను బోధిస్తున్నావని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే అందులో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క సంకల్పం ఏవి లేనప్పుడు ఆ వాక్యములు, ఆ కథలు ఏవి కూడా దేవునికి అందుబాటులో అందించినటివి కావు. కాబట్టి ప్రియులారా, మనం గమనించండి, ఇక్కడ మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నేర్చుకుంటున్నాడో, మన ప్రభు అయినటువంటి, మన రక్షకుడైనటువంటి క్రీస్తు కూడా తండ్రి యొక్క హృదయాన్ని కలిగి ఉన్నాడో, మనం కూడా అదే మాదిరిగా మనం కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాన్నే కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క హృదయము స్వకీయ మహిమను ఎప్పటికీ కూడా కోరలేదు. యేసుక్రీస్తు యొక్క హృదయము తండ్రి యొక్క మాటను తప్పక మరి దేనిని కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే మనం కూడా ఎవరము, మనం కూడా ఎలాగ ప్రకటించాలి, ఎలాగ బోధించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనకు కూడా అక్కడ అదే చెప్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. మీరు కూడా ఎలాగే ఉండాలి, నిజమైనటువంటి దేవుని చేత ప్రియమైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మీరు కూడా, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుని పోలి మనం నడుచుకోవాలంటే దేవుని యొక్క మాటలనే అనుసరించాలి, కానీ మన మాటలను మనం అనుసరించే వారిగా ఉండకూడదు. మనం కూడా దేవుని యొక్క చిత్తానుసారంగానే మనం నడుచుకోవాలని అనుకోవాలి. దేవుని పోలి మనం నడుచుకోవాలి అంటే, దేవుని పోలికలో మనం నడుచుకోవాలి అంటే, క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడుచుకోవాలి అని అంటే, మనం ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని, సందేశాన్ని మనం మీరేవారుగా, కల్పించేవారుగా, స్వకీయ మహిమాన్ని కోరుకునేవారుగా మనం ఉండనే కూడదు. ఇవి మనకు స్పష్టమవుతున్నాయి కదా, దేవుడు మనకు ఎంతో చక్కగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం మనకే స్వకీయ మహిమను కోరుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించలేము. ఒకవేళ మనము స్వకీయ మహిమనే కోరుకోవాలని అనుకుంటే అప్పుడు నువ్వు ప్రియులైన పిల్లల వల్లే క్రీస్తుని పోలి నడుచుకోలేవు. గమనించండి, నిజంగా మనకు స్వకీయ మహిమ అవసరం అంటారా? చూడండి, ఒకసారి మనం గమనించుకుందాము. స్వకీయమైనటువంటి మహిమ అంటే మన కొరకు మనమే మహిమ, మనల్ని మనమే మహిమపరచుకునే వారంగా మనం ఉన్నట్లయితే అది చెల్లుతుందా? ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయంలో యూదులు ఎలాగ ఉంటున్నారో మనం చూద్దాం. గమనించాలి మరొకసారి, ఇది మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేకమైన ఆజ్ఞలను యూదులు ఎప్పటికీ కూడా గైకొనలేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 7వ అధ్యాయం 19వ వచనంలో, మోషే మీకు ధర్మశాస్త్రమును ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొన్నాడు, మీరెందుకు నన్ను సంపచూస్తున్నారని వారితో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? ఇదిగో, నిజంగా మీరు యూదులు, నిజంగా మీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు, మీరు పరిసయ్యులు, మీరు కొలం బోధించే శాస్త్రులు, మీరు అయినను మీరు దేవుని యొక్క ధర్మ, అనగా మోషే మీకు ధర్మశాస్త్రమును ఇచ్చినప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్రంలో మీరు ఎప్పటికీ కూడా గైకొనలే వారుగా లేనేలేరే. మరి మీరెందుకు నన్ను అడ్డుపడుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగా యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మోషే ధర్మశాస్త్రానికి వారు ఎప్పటికీ కూడా లోబడలేదు. మోషే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునే వారికి ఎప్పటికీ కూడా వారు లేరు. కానీ వారు ఏ విధంగా ఉంటున్నారు అంటే యేసుక్రీస్తుని వచ్చి అక్కడ అడుగుతూ ఉన్నారు. నిజానికి మనుషులకు స్వకీయ మహిమ అవసరమా? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని వారు స్వకీయ మహిమను అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఏం బోధిస్తున్నారు, మనం 7వ అధ్యాయం మార్క్స్ వార్తలో చూసినట్లయితే, సరే మార్క్స్ వార్త 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, మార్కుస్ వార్త 7వ అధ్యాయంలో మనము ఒకసారి గమనించుకున్నట్లయితే, చూడండి ప్రియరా, 1వ వచనంలో నుండి మనం చదువుకుంటూ వద్దాం. మార్కుస్ వార్త 7వ అధ్యాయం 1వ వచనంలో నుండి, ఇక్కడ ఉన్నటువంటి యూదులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాగా ఉన్నారో చూడండి.
యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రంలో కొందరును ఆయన ఇద్దరు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగున చేతులతో భోజనం చేయుట చూచిరి. చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈదులలో కొంతమంది యెరూషలేములో నుండి వచ్చారు పరిసయ్యులు శాస్త్రులు ఆయన ఇద్దరు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు శిష్యులలో కొందరు అపవిత్రమైనటువంటి చేతులతో భోజనం చేస్తుండగా అనగా కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుండగా చూశారు. అప్పుడు పరిసయ్యులు వచ్చి ఏమడుగుతున్నారు, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలు అనేక ఆచారములను వారు అనుసరించడి. వారు ఏం చేస్తున్నారంట వీళ్ళు ఇక్కడ చూడండి, ఇది మన జీవితం మన మన మన పరిసరాల్లో కూడా జరుగుతున్నటువంటి విషయమే. ఇది కూడా మనం కూడా కాళ్ళు కడుక్కుంటే కానీ చేతులు కడుక్కుంటే కానీ చనిపోయిన దగ్గరకు పోయినప్పుడు స్నానం చేసి ఇంట్లోకి వచ్చేంత వరకు కానీ లేదంటే ఇంకా కొన్ని ఆచారాలు మనం చూసినట్లయితే బూడిద నీళ్ళు చల్లుకుంటారు, పసుపు నీళ్ళు చల్లుకుంటారు, కొంతమంది తల స్నానం చేస్తారు. చక్కగా వారు బట్టలు శ్మశానం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బట్టలు అక్కడే ఇప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. నిజానికి మంచిదే ఒకవేళ ఆచారాలు వాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడం అనేటువంటి ఆరోగ్యానికి సూచనమేమో కానీ నిజానికి అది మనుషుల యొక్క పద్ధతులు, మనుషులు కల్పిస్తున్నటువంటి పద్ధతులు అవన్నీ కూడా. ఒకవేళ ఆ పద్ధతులను గైకొనడం వలన నీకు ఆరోగ్యం వస్తుందని ఎంత నిజమో, మరి దేవుని ధర్మశాస్త్రం అనుసరించాలనేటువంటి విషయంలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? చూడండి ఇక్కడ యూదులు కూడా అలాగే ఉన్నారు, మనుషుల యొక్క పద్ధతులను దైవోపదేశములను బోధించుకుంటూ బాగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మాత్రం ఎందుకు అనుసరించట్లేదు మీరు అని చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే వారిగా ఉంటూ ఉన్నాడు. అక్కడ చూడండి 5వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను నీవెందుకు పెద్దల పారంపరాచారం నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయన అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, వారి పెదవుళ్లతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. వారు చేస్తున్నటువంటి తప్పుదమ్ము అక్కడ నేర్పుతూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి తప్పిదాలను చూపిస్తూనే ఉన్నాడు. ఇదిగో మీరు మనుషుల యొక్క ఆజ్ఞలను బాగానే ఫాలో అవుతున్నారు, మనుషుని యొక్క ఆజ్ఞల వలన మీరు దేవుని యొక్క చట్టాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నారే. దేవుడు ఏం చెప్పాడు, పెదవులతో కాదు హృదయానుసారంగా మీరు నడుచుకున్నాడు అని అన్నప్పుడు హృదయానుసారంగా నడుచుకొనుకోకుండా చేతులతో కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలని చెప్పుకుంటూ పైరూపం దగ్గరికే మీరు ఆలోచన చేస్తున్నారే, మరి హృదయానుసారంగా ఎందుకు నడుచుకోలేకపోతున్నారు అని చెప్పి వారిని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. నిజానికి మన సొంత చిత్తంగా మనం నడుచుకుంటూ కూడా దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అది అవునే అవ్వదు, అది జరగనే జరగదు. మనం ఎప్పటికీ కూడా మన యొక్క చోత్ర మన యొక్క బోధ చొప్పున మనం నడుచుకుంటున్నప్పుడు మన సొంత మహిమనే కోరుకునే వారిగా ఉంటున్నాము. చూడండి వారు ఇంకా గమనించినట్లయితే యూదులు ఏం చేస్తున్నారంటే కానుకల విషయంలో ఎంత చక్కగా వాక్యాన్ని గైకుంటారో తెలుసా, కానుకలు పట్టే విషయంలో పుదీనాలోను జీలకర్రలోను సోంపులోను పదవ భాగాన్ని కోరుకుంటారు చక్కగా. అయితే వారు ప్రేమ జాలి కనికరము అనేటువంటి సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండనే ఉండరు. ఇంకా మనం గమనించుకున్నట్లయితే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే బోధన వాళ్ళు విడిచిపెట్టేస్తారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే బోధన వాళ్ళు విడిచిపెట్టేసి ఏం చేస్తారు, ఇదిగో తల్లిదండ్రులకు నా వలనైనా ఏదైనా ప్రయోజనకరంగా ఉన్నదని అంటే అది కోర్బాన్ అంటారు, అంటే దైవార్పితము నేను దేవునికే ఇచ్చేస్తాను నా తల్లిదండ్రులకు ఇవ్వకోకుండా పర్వాలేదు అంటారు. నిజానికి దేవుడు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పాడే కానీ దేవునికి వెళ్ళి కానుకలు ఇవ్వాలని చెప్పలేదు ఎప్పుడు కూడా. అది ఆలోచన చేయలేని ఈదులు, అది ఆలోచన చేయని ప్రజలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు నా వలన ఏదైనా మేలు కలుగుతుంది అని అంటే అది కుర్బానే, అది దేవునికి అర్పితంగా ఇచ్చేస్తాను నేను నా తల్లిదండ్రులకు ఇవ్వడానికంటే ముందుగా, నేను నా తల్లిదండ్రుల కంటే ముందుగా వెళ్ళి నేను దేవునికే ఇచ్చేస్తాను అంటారు. నిజానికి వాళ్ళు దైవికమైనటువంటి ఆలోచనలు ఆలోచన చేయలేదు. అది అంతా కూడా బహిరంగమైనటువంటి అనగా బాహ్య సంబంధమైన విధానంలోనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నారు. దేవుని యొక్క మోసే ధర్మశాస్త్రాన్ని మాత్రం వాళ్ళు లోబడలేదు కానీ పైరూపానికి వచ్చి పద్ధతులను ఆచరించలేదే అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వకీయ మహిమను వెతుకుచున్న వారు మాత్రమే.
జ్ఞానికి గమనించండి, ఏ వ్యక్తి అయినా స్వకీయ మహిమను స్వకీయ మహిమను కోరుకునే వాడైతే వాడు ఎప్పుడో క్రీస్తుల నుండి తొలగిపోయాడని అర్థం. అయితే మనం కూడా ఎవరి మహిమను మనం కోరాలి? ఇప్పుడు మనం కూడా ఎవరి మహిమను కోరాలి? చూడండి ఒకసారి యోహాను సువార్త 5:41 మనం చదువుకుందాము. ఒకసారి వచ్చాను మనం చూద్దాము. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చూడండి ఇక్కడ మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఎవరి మహిమను కోరడం లేదు అని చెప్తున్నాడు. ఇదిగో నేను మనుషుల మహిమను పొందువాడను కాను. మరి మనం క్రీస్తు యొక్క అడుగు జాడలో నడుచుకోవాల్సిన వారం కదా, మనం కూడా మరి క్రీస్తు వల్లే మనుషుల యొక్క మహిమను మనం కోరుకునే వారిగా ఉండాలనా? మన మహిమ మనుషుల దగ్గర నుండి మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనం క్రీస్తులో నుండి దూరం అయిపోతాం. ఎందుకంటే మన ప్రభు అయిన క్రీస్తు ఎప్పటికీ కూడా మనుషుల యొక్క మహిమను కోరలేదు. ఆయన ఎప్పటికీ కూడా తండ్రి యొద్ద నుండి ఏ మహిమ రావాలనో ఆ మహిమ కోసమే ఎదురు చూశాడు తప్ప, తండ్రి దగ్గర నుండి ఏ బహుమానాలు రావాలనో బహుమానాల కోసమే ఎదురు చూశాడు తప్ప, ఎప్పటికీ కూడా మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా మనుషులను సంప్రదించి మనుషుల మహిమను పొందాలని ఎప్పటికీ ఇష్టపడలేదు ఆయన. అయితే మనం కూడా ఎవరి మహిమను కోరాలి? ఇప్పుడు మనుషుల మహిమని కోరలేని క్రీస్తును మనం చూస్తున్నాము. క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుచుకోవాల్సిన మనము కూడా ఎవరి మహిమను పొందుకోవాలా? ఇది మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. బాగా ఒకసారి యోహాను సువార్త 5:44 మనం చూసినట్లయితే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరుకొనక యొకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగో నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదనని తలంచుకుడి. ఎక్కడ చూడండి 5:44. ఇదిగో మీరు నన్ను నమ్మనే నమ్మరు, ఎందుకంటే అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరుకొనక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నన్ను నమ్ముతారు? నన్ను నమ్మలే నమ్మరు. అయితే నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదనని తలంచుకుడి. మీరు ఆశ్రయించున్న మోసే మీ మీద నేరము, ఎందుకంటే మోసే ధర్మశాస్త్రాన్ని అనుసారంగా మీరు నడుచుకోలేకపోయారు. మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడుచుకోలేకపోయారు కాబట్టి మోసే మీ మీద నేరము మోపుతాడు. నేనైతే మోపలేను, ఎందుకంటే మీరు ఎలాంటి వారి పరిస్థితిని గమనించండి. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యూదులు ఎలాగా ఉంటున్నారు అని అంటే, మనుషుల వలన ఒకరి వలన ఒకడు మెప్పు పొందుకోవాలని చూస్తున్నాడు తప్ప దేవుని దగ్గర నుండి మెప్పును కోరాలని వాళ్ళు ఇష్టపడడం లేదు. నిజానికి వాళ్ళు దేవుని యొక్క మెప్పును పొందాలి అని అంటే వాళ్ళు ఏం చేసేవారుగా ఉండాలి? మోసే ధర్మశాస్త్రాన్ని గాయకునేవారుగా ఉండాలి. వారు నిజంగా దేవుని దగ్గర నుండి ఏదైనా మెప్పును పొందుకునేవారుగా ఉండాలి అని అంటే, అప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ధర్మశాస్త్రమైన మోసే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు అనుసరించేవారుగా ఉండాలి. అప్పుడు వారికి మహిమ దేవుని దగ్గర నుండి వస్తుంది. అందుకే అక్కడ క్రీస్తు క్లియర్గా చెప్తున్నాడు, ఇదిగో మీరు మనుషుల దగ్గర నుండి మెప్పు పొందుకునేవారు తప్ప దేవుని దగ్గర నుండి మెప్పును పొందేవారు కారు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని గైకుంటున్న వారికి మాత్రమే మెప్పునిస్తాడు. మీరు మోసే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోలేదు కాబట్టి మీకు మెప్పు లేదు. మీకు దేవుడు తీర్పు తీరుస్తాడు, మోసేనే మీకు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయం అక్కడ క్రీస్తు ప్రభు వారు మనకు కరాఖండగా చెబుతున్నాడు. ఇదిగో దేవుని ఆజ్ఞలను గైకొంటేనే దేవుడు మహిమ ఇస్తాడు తప్ప మనిషిని యొక్క ఆజ్ఞలను గైకొంటే మెప్పు ఇవ్వడు, మహిమ ఇవ్వడు. మనం ఎలాగా ఉంటున్నాము అని అంటే దేవుని దగ్గర నుండి రాబోతున్న మహిమను మనము చూడ

ఆరాటపడటం లేదు. లోకంలో మనుషులు చూపిస్తున్నటువంటి ఆ మహిమ కోసం మనం ఆరాటపడిపోతున్నాం. ఇదిగో ఫలానాయ్య గారు ఈ పని చేస్తే మనకు సంతోషం అని చెప్పి ఒకరు అనుకుంటారు కాబట్టి, అయ్యగారు మనకు నచ్చిందే చేస్తారు అని వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకు నచ్చిందే మనం చేస్తూ ఉన్నాము. అక్కడ క్రీస్తు యొక్క నిర్ణయం ఎప్పటికీ కూడా నెరవేరదు, క్రీస్తు యొక్క సంకల్పం ఎప్పటికీ కూడా నెరవేరదు. ఎందుకంటే మనుషులు ఏది చెప్తారో అదే జరిగిస్తున్నటువంటి నీవు మనుషులను ఏమో మారుస్తావు. మళ్ళీ మనుషుల యొక్క అడుగుజాడలలో నడుచుకుంటున్నటువంటి నీవు వారిని ఎప్పుడు క్రీస్తు యొక్క అడుగుజాడలోకి నడిపిస్తావు? మరి నీవెప్పటికీ కూడా వారు నా దగ్గర నుండి వెళ్ళిపోతారేమో, వారు నన్ను విరుద్ధంగా చూస్తారేమో, వారు నన్ను విడిచిపెడతారేమో అని చెప్పి నీవు వారి గురించి బయటపడుతున్నావు అని అంటే వారిని ఎప్పుడు నీవు క్రీస్తు వైపునకు నడిపిస్తావు? మరి ఇలాగ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇదిగో దేవుని దగ్గర నుండి ఒక మెప్పు ఉంది మనకు, దేవుడే మనకు మెప్పు ఇవ్వాలి. అంత్య దినమున మనకు దేవుడు మెప్పు ఇవ్వాలి అని అంటే, దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ మెప్పు కోసం నీవు ఎదురు చూస్తున్నావు అని అంటే, నీ ఫస్ట్ నువ్వు ఆజ్ఞలను గైకొను, ఆజ్ఞలను మాత్రమే బోధించు, దేవుని సంకల్పాన్ని మాత్రమే నేర్పించు, ఇవేవీ లేకోకుండా మనుషుని యొక్క పద్ధతుల ప్రకారం నువ్వు నడుచుకుంటూ పోతున్నావు అని అంటే నీవు మనుషుల మెప్పు పొందుచున్నావు కాబట్టి నీకు మెప్పు దేవుని దగ్గర నుండి రాదు. అలాగ మనుషుల యొక్క మెప్పును నీవు పొందుచున్నావు అని అంటే అప్పుడు నీవు దేవుని యొక్క ఆజ్ఞలను కలిపేస్తున్నావు, చెరిపేస్తున్నావు అని అర్థము. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోతుంది, కలుపుతున్న వారికి చెరుపుతున్న వారికి రాబోతున్నటువంటి తెగుళ్ళు శాపాలు దండిగా ఉంటాయి. అవన్నీ తప్పించుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. అవన్నిటిని కూడా మనము రాబోతున్న తెగుళ్లను శాపాలను మనం తప్పించుకోవాలి అని అంటే క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఒకసారి రోమిలకు రాసిన పత్రికను మనం ఒకసారి చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడే. చూడండి ఇక్కడ ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరమును పొందుడి. మీరు ఎలా ఎందుకు రూపాంతరం పొందాలి, మీ మనసును మారి ఎందుకు నూతన మగుట వలన రూపాంతరమును పొందాలి అని అంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును, ఈ లోక మర్యాదను అనుసరించుకోకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరమును పొందుడి. దానిని తెలుసుకున్నటకు మీరు నూతన మగుట వలన రూపాంతరమును పొందండి, దానికోసము మీరు నూతన మగుటకు రూపాంతరమును పొందండి. దేవుని చిత్తమును, ఉత్తమమైనటువంటి దేవుని చిత్తమును, సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానమును ఏమై ఉన్నాయో దానిని తెలుసుకున్నట్లు నీ మనసును మారి రూపాంతరమును పొందండి. ఈ లోక మర్యాదను అనుసరించగాకండి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఇదిగో లోక మర్యాదను అనుసరింపకోకుండా దేవుని చిత్తమును మీరు గైకొనే వారిగా ఉండాలి, అలాగ మీరు రూపాంతరమును పొందండి. ఇప్పటి వరకు మనం ఉండొచ్చు, ఒకవేళ దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకోండి ఫస్ట్. అసలు సంకల్పం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ఏ దానికి మనము దేవుడు మనల్ని పిలిచాడు ఈ భూమి మీద, ఈ భూమిని తలవ చేయడానికి దేవుడు ఈ దీనిని తయారు చేయడానికి దేవునిలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఏమిటి, ఆ చిత్తం ఏంటో మనం తెలుసుకోవడానికి రూపాంతరమును పొందాలి ఫస్ట్. ఈ లోక మర్యాదను అనుసరించగాక దయచేసి, నీకు సంపూర్ణమైనటువంటి బైబిల్ నీ చేతిలో ఉంది ఇప్పుడు, ఆ సంపూర్ణమైనటువంటి బైబిల్ నీకేం చెప్తుందో దానిని అనుసరించు. ఆ ఉత్తమమైన దానినే నువ్వు గైకొనవాలని కానీ ఎప్పటికీ కూడా లోక సంబంధమైన వాటిపైన మనం ఆలోచన చేయకూడదు. ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు ఫస్ట్. వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం, వాళ్ళే వెళ్తున్నారు మనం వెళ్దాం, వాళ్ళే చేస్తున్నప్పుడు మనకేమవుతుంది, నేనే చేస్తున్నప్పుడు నీకేమైంది, ఇది పద్ధతి కాదు. ఇది బైబిల్ ఎప్పటికీ మనకు అలాగ నేర్పించదు. ఫస్ట్ బైబిల్ ఏం నేర్పుతుందో అదే మనం ఫాలో అవ్వాలి, దానినే మనం వెంబడించాలి. చాలామంది అంటారు, ఇదిగో 70 ఏళ్ళ నుండి 100 ఏళ్ళ నుండి నేను క్రీస్తు సంఘంలో నేర్చుకుంటున్నాను, క్రీస్తు సంఘం అనుసరించి నడుచుకుంటున్నాను అని, నేను నాలాంటి వాడిని, నేనంతటి వాడిని నేను అనుసరిస్తున్నప్పుడు నీకేమైంది అంటారు కొంతమంది.

వాటిని కల్పించి తీసివేసి చేస్తున్నటువంటి వాళ్ళ అనేకులు నేను కూడా దేవుని వాక్యాన్ని కదా ప్రకటించేదని చెప్పుకుంటూ ఉంటారు. నీ ప్రవర్తనలు నీ క్రియలు అక్కడ అర్థమవుతూ ఉంటాయి. దయచేసి గమనించండి. ఇలాగ మనం ఆలోచన చేసుకుంటూ యోహాన్ సువార్త 12:2 మనం చదువుకుంటున్నాము. యోహాన్ సువార్త 12:2 మనం చదువుకున్నప్పుడు చూడండి, యోహాన్ సువార్త 12:2 క్షమించండి, ఈ వచనాన్ని మనము ఇంకొక వచనాన్ని చూసుకుందాం ఒకసారి. చూడండి, ఒకవేళ మనం స్వకీయమైనటువంటి మహిమను మనము పొందుకున్నామనంటే మనం ఖచ్చితంగా లోక సంబంధంగా జీవించే వారిగా ఉండాలి. దయచేసి బైబిల్ గ్రంథంలో ఎప్పటికీ కూడా అలాగ చెప్పడమే లేదు. ఒక వ్యక్తి సొంతంగా మాట్లాడుతున్నారు అని అంటే అతడు ఎవరి యొక్క మహిమను పొందుతున్నాడు? మహిమ దేవుడి దగ్గర నుండి రావాలి. మనకు దేవుడే మనల్ని మహిమపరచాలి, మెచ్చుకోవాలి. దేవుడే మనల్ని అంగీకరించాలి తప్ప మనుషులు మనల్ని అంగీకరించడానికి నీవు ప్రయత్నాలు చేయకూడదు ఎప్పటికీ. అది దేవుని సంకల్పమే కాదు. అలా కల్పించి అలాగ చెడిపేసి మనం చేయకూడదు అసలు కూడా. అది బైబిల్ అనుసారంగా మనకు చెప్పనే లేదు ఎప్పటికీ కూడా. దేవుడు చాలామంది పొరపడుతున్నారు, దేవుని యొక్క మాటలు కూడా అవేలే, అవి కూడా దేవుని మాటలే కదా అని చెప్పి పొరపడుతున్నారు. దయచేసి చెప్తున్నాడు, ఎప్పటికీ కూడా సొంత మహిమను పొందేవారు అనేకులు వస్తారని దేవుడికి తెలుసు. అందుకే ముందుగానే హెచ్చరించి చెప్తున్నాడు, ఎప్పటికి కూడా మనుషుల యొక్క మహిమను పొందుతున్న వారిని వెంబడించొద్దని మనకు కరాఖండిగా నేర్పుతున్నాడు బైబిల్లో. ఎందుకంటే మనము రోమా పత్రికలో నుండి తర్వాత చూసుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 4:11 మనం అక్కడ చూసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 4:11 అక్కడ ఉంటుంది, ఇదిగో సర్వ సృష్టికర్త సర్వాధికారి అయినటువంటి సర్వాన్ని భూమి ఆకాశంలోను సృజించినటువంటి అనేటువంటి ఒక పదం ఉంటుంది అక్కడ 4:11 ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజించబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పుచు, తమ కిరీటంలోను తమ సింహాసనం ఎదుట వేసిరి. చూడండి, అనేకులు ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కిరీటాలు కూడా తీసి పడేస్తున్నారు. ఎందుకంటే సర్వ సృష్టికర్తమైనటువంటి నీకు తప్పగా మహిమ ఎవరికి రాకూడదు. ఇక్కడ నీ ద్వారానే ఒకవేళ మమ్మల్ని మహిమపరచుకో, మాకు మహిమ రావాలన్నా నీ ద్వారానే రావాలి. నిన్ను మహిమపరిచే వారిగా ఉండాలి తప్ప మాకు ఈ కిరీటాలు కూడా అక్కర్లేదని కిరీటాలు కూడా ఇసురు పడేస్తున్నారు అక్కడ. చూడండి, సమస్తమును ఆయన చిత్తమును బట్టే జరుగుతున్నప్పుడు, సమస్తమును ఆయన చిత్తానుసారంగానే కలగజేయబడుతున్నప్పుడు మరి ఆయనకు మహిమ వెళ్ళాలి, కానీ మనకు మహిమ ఎందుకు రావాలి? చూడండి, మనం ఒకసారి ఈ వచనాన్ని బాగా జాగ్రత్తగా గమనించాలి. అపొస్తల కార్యములు 12:12 మనం చూసుకున్నప్పుడు, అపొస్తల కార్యములు 12:20 అపొస్తల కార్యములు 12:20 చూడండి, స్వకీయ మహిమను కోరుకుంటున్నటువంటి హేరోదుకు ఏం జరిగిందో మనందరికీ ఈరోజు తెలియాలి. 12:20 తూరీయుల మీదను సీదోనుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారి ఏక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, అప్పుడు జనులు ఏమంటున్నారు, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఇదిగో ఒక రాజు, ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు దగ్గర నుండి వీళ్ళకు ధాన్యం రావాలి, గ్రాసం రావాలి. చూడండి, ఒక వాళ్ళకు రావాల్సినటువంటి అవసరాలు తీర్చుకునే దానికి అక్కడ రాజును ఏమని పొగిడారనంటే, ఇది దేవుని యొక్క స్వరమే కానీ మనుషుని యొక్క స్వరం కాదే అని చెప్పి దేవునితో సమానంగా అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజును పొగిడారు మనుషులు. అప్పుడు ఆ పొగిడినటువంటి వెంటనే వారికి అక్కడ హేరోదుకు ఏమని జరిగింది చూడండి, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈ సందర్భాన్ని మర్చిపోవద్దండి. ఎప్పటికీ సొంత మహిమను పొందుకుంటున్నటువంటి వారు ఎవరు కూడా నాశనం కావతారనే విషయాన్ని గమనించండి.
ఒక వ్యక్తి సొంత మహిమను అనుసరిస్తున్న సొంత మహిమను కోరుకుంటున్నాడు అంటే వాడు లోకానుసారంగా జీవిస్తున్నాడు అని అర్థం. వాడు మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నాడని అర్థం. స్వహి మహిమను కోరుకుంటున్న వాడు ఎవడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వాడిగా ఉంటున్నాడని అర్థం. దేవునికి మహిమ తెప్పియాలనుకుండా వాడు ఎవడైనా సరే దేవునికి మహిమకరంగా కలిగించాలి అనే వాడు ఎవడైనా సరే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకుండా సొంతగా బోధిస్తున్న వాడు ఎవడైనా సరే తన సొంత మహిమనే పొందుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి అక్కడ గమనించండి, సొంత మహిమను పొందుకోవాలనుకున్న వారికి జరిగినటువంటి పరిస్థితిని గమనించండి. అక్కడ పరిస్థితి దానికంటే గతిని గమనించండి. అక్కడ హేరోదుకు పట్టిన గతిని మీరు గమనించండి. నిజానికి మంచి రాజవస్త్రములు ధరించుకున్నాడు, కిరీటమును పెట్టుకుని ఉన్నాడు, వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడు దేవుని మహిమపరచలేని వానికి ఏం జరిగింది? అక్కడ వెంటనే పురుగులు పట్టి అక్కడ చనిపోయాడు. గమనించండి, దేవుడే జ్ఞానం ఇస్తున్నప్పుడు, దేవుడే సర్వస్వాన్ని సృజించుతున్నప్పుడు మనకు ఎందుకు గొప్ప రావాలి, మనకు ఎందుకు మహిమ రావాలి? నిజంగా గమనించండి, చాలామంది మనుషుల యొక్క మహిమను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈనాడు ఈ పాఠము చాలా హెచ్చరికలిస్తుంది. సొంత మహిమనే పొందుకోవాలని చూస్తున్నారు ఎప్పటికీ కూడా. అలా సొంత మహిమను పొందుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ సరే దేవుని మహిమను పొందుకోలేరు. అలాగ నీవు సొంత మహిమను పొందుకోవాలనుకుంటున్నావు, అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చలేవు, దేవుని యొక్క ఆజ్ఞలను నీవు నెరవేర్చలేవు. గమనించండి, నేడు జరుగుతున్నటువంటి అనేకమైన క్రీస్తు సంఘంలో కానీ ఇతర మత శాఖలలో కానీ ఎక్కడైనా కానీ మనం గమనించుకున్నట్లయితే సత్యమునకు చోటే ఇవ్వడం లేదు. ఇదిగో నీ వాక్యమే సత్యం అని చెప్తారు అందరు కూడా. ఆయన వాక్యమే సత్యం అన్నప్పుడు వాక్యాన్ని వాక్యానుసారంగా బోధించవచ్చు కదా. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా పుటము పెట్టబడినవే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాయబడినవే. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయగలిగినటువంటి వాటిలే. ఇవేవి కూడా పలుకుకోకుండా సొంత మాటలను బోధిస్తున్నటువంటి నీవు నీ యొక్క స్వరములను వినిపించుకోవడానికి, నీకున్నటువంటి నా తెలివిని చూపించుకోవడానికి తప్ప నీ వేరానికి కూడా దేవుని మహిమపరిచే విధంగా లేవు. మరి అలాంటప్పుడు దేవుడు నిన్ను ఎలాగా ఎన్నుకుంటాడు? అలాంటప్పుడు నీవు దేవుని యొక్క చిత్తానుసారంగా మనుషులను ఎప్పుడు తీర్చిదిద్దుతావు? ఇది గమనించండి ప్రియులారా, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సర్వము దేవుని చేతనే సృజించబడ్డాయి, సర్వము దేవుడి ద్వారానే నిర్మించబడుతూ ఉన్నాయి, సర్వానికి ఆయనే మూలంగా ఉంటున్నాడు. ఇదిగో మనం ఇంకా ఒక విషయాన్ని గమనించుకున్నట్లయితే ఈ భూమికి జ్ఞానం నింపుతున్నాడు, ఈ భూమికి జ్ఞానంతో భూమిని జ్ఞానంతో నింపుతున్నాడు దేవుడు. మరి జ్ఞానం కూడా దేవుడి దగ్గర నుండి వస్తున్నప్పుడు, సర్వ జ్ఞానములు ఆయన ఎదుట గుప్తములై ఉన్నప్పుడు మరి నీవెలా నీ మహిమను కోరుకోవడానికి ఇష్టపడతావు? నీకేముంది ఇక్కడ సోర్సు? ఎప్పటికీ కూడా మనం వెంబడించే వాళ్ళమే తప్ప తిరిగి రాయాల్సిన వారం కాము. చాలామంది స్వకీయ మహిమను పొందుకుంటున్న వారికి ఈ పాఠం మంచి హెచ్చరికలుగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయం మర్చిపోతున్నారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే దేవుని మీద ఆధారపడాలి మనము అని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుని మీద ఆధారపడము అని అంటే ఇదిగో గాలిలో కూర్చొని ఇదిగో ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు దేవుని మీద ఆధారపడడం అంటే. ఇదిగో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము మనము జాగ్రత్తగా వాటిని అనుసరించే వారిగా ఉండడమే దేవుని మీద ఆధారపడడం. ఇదిగో నువ్వు ఏం చెప్తారంటే చాలామంది దేవుని మీద ఆధారపడు, దేవుని మీద బ్రతుకు, దేవుడే నేను చూసుకుంటాడు. ఏంటి దేవుని మీద ఆధారపడము అంటే? ఏ పనికి వెళ్ళకోకుండా, పని పాట లేకోకుండా ఇంటి దగ్గర కూర్చొని దేవుని మీద ఆధారపడమా? ఇదిగానే ఆలోచన చేస్తున్నారు దేవుని మీద ఆధారపడడం అంటే, ఇలాగనే ఆలోచన చేస్తున్నారు దేవుని మీద ఆధారపడడం అంటే. నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు దేవుని మీద ఎలాగ ఆధారపడుతున్న వాడిగా ఉంటావు? చాలామంది కొన్ని సాక్ష్యాలు కూడా చెప్తుంటారు కింద కొంతమంది మత శాఖల వాళ్ళు. ఇదిగో నేను దేవుని మీద ఆధారపడ్డాను, దేవుని మీద భారం మోపాను, దేవుడే చూసుకున్నాడు నన్ను, ఆ క్షణంలో కాపాడాడు, ఈ శ్రమలో నుండి నన్ను కాపాడాడు అని చెప్తుంటారు. నిజానికి నీవు ఆజ్ఞల ప్రకారం ఉండడమే కదా దేవుని మీద ఆధారపడడం అంటే. దేవుని మీద ఆధారపడడం అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునడమే కదా. మరి ఇలాగ ఎప్పటికీ కూడా మనం లేనప్పుడు దేవుని మీద మనం ఆధారపడుతున్నాం అనే మాట ఎలాగా నిజమవుతుంది గమనించండి. నిజానికి ప్రియులారా, దేవుడు చాలా విషయాలను చాలా కళాఖండిగా నేర్పించాడు. మనమైతే అందు విషయంలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి.
చూడండి, దేవుని గూర్చినటువంటి విషయాలను మనం ఓపికగా మనం నెరవేర్చే వారుగా ఉండాలి. ఇదిగో మంచి పనులు చేయడం ద్వారా మనకు కీర్తిని గౌరవాన్ని పొందుకుంటాము తప్ప, మనము దేవుని మీద ఆధారపడుతున్నామని మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటే జరగదు. చాలా మంది అంటారు, ఇదిగో నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక అంటారు. ఏంటి నీ సుబుద్ధిని ఆధారం చేసుకునక అంటే, నీవు దీవించే జీవితంలో లేదంటే సంఘాన్ని నడిపించే విధానంలో లేదంటే నీ శరీరాన్ని నడిపించే విధానంలో ఆజ్ఞలను ఆధారం చేసుకుని జీవించాలి అనే విషయమే తప్ప, ఇక్కడ సంఘంలో అనేకమైనటువంటి దుష్ప్రచారాలు, అనేకమైనటువంటి లోక సంబంధమైన క్రియలను జరిపించుకుంటూ నీవు దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకో అని చెప్పాలనే, ఆ దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడుచుకోవాలి నీవు అని చెప్పి ఇతరులకు బోధించడము సమంజసం కానే కాదనే విషయం మనం మర్చిపోకూడదు. చాలామంది వాక్యాలను బాగానే చదువుతారు, చాలామంది వాక్యాన్ని బాగానే నేర్పిస్తారు, కానీ అవేవి కూడా అక్కడ జరగవు, నెరవేర్చబడవు, అవేవి కూడా అక్కడ జరగనే జరగవు. అప్పుడు నీవు ఎలాగ గైకునేవారుగా ఉంటావు? అప్పుడు నువ్వు ఇతరులకు ఎలాగ నేర్పించేవాడిగా ఉంటావు? గమనించండి, సంఘము ఎప్పుడైతే లోకానుసారంగా జీవిస్తూ ఉన్నదో అప్పుడు సంఘము లోకానుసారమైన మహిమను పొందుకోవడానికి ఇష్టపడుతున్నదని అర్థం. అక్కడ నిజంగా గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే మనము లోకంలో నుండి బయటికి వచ్చేసామో, లోకంలో నుండి సంఘంలోనికి చేర్చబడ్డామో, ఈ మూర్ఖపు తరం వారి నుండి వేరైపోయి రక్షణ పొందామో, అది మొదలుకొని మనకు క్రీస్తు యొక్క మాటలే ఆధారం. ఒకవేళ నీవు జీవించేటువంటి ఉద్యోగములలో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో నీవు ఎలాగా ఉండాలనో కూడా దేవుడు నీకు నేర్పించాడు. ఒకవేళ నీవు సమాజంలో ఎలాగా ఉండాలనో కూడా నీకు నేర్పించాడు. అన్నీ కూడా నీకు దేవుడు నేర్పించాడు. దెర్ ఈజ్ ఓన్లీ కమాండ్స్. అక్కడ కేవలం ఆజ్ఞలు మాత్రమే మనకు ఉన్నాయి అంతే తప్ప, ఆజ్ఞలు గైకుంటున్నామనే భ్రమలో లోక సంబంధమైన క్రియలను జరపడము చాలా బాధాకరం. చాలామంది క్రీస్తు సంఘ బోధకులు కూడా లోక సంబంధమైన విషయాలలో చాలా మక్కువను చూపేవారుగా ఉంటున్నారు. అనేకమైనటువంటి పేరుకేమో క్రీస్తు సంఘమే, కానీ క్రీస్తు బోధ ఏది కూడా అక్కడ నెరవేర్చబడదు. కానీ మనం క్రీస్తును పోలి నడుచుకోవాల్సిన వారం కదా. క్రీస్తు ఆయన ఎప్పటికీ కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడలేదే. క్రీస్తు ఎప్పటికీ కూడా ఆయన సొంత మాటలను బోధించడానికి ఎప్పటికీ కూడా ఇష్టపడలేదే. నేను నా తండ్రి యొద్ద నుండి ఏవైతే విన్నానో వాటిని నేను బోధిస్తున్నాను తప్ప నా స్వకీయగా నేను ఏది బోధించడం లేదు అని చెప్పాడు. క్రీస్తు ఆయన అధికార గలవాడిగా ఉన్నటువంటి ఆయనే, అధికారకాలంగా వాడిగా ఉన్నటువంటి ఆయనే సంఘములో తన తండ్రి అయినటువంటి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, మనము క్రీస్తు సంఘం అని పెట్టుకొని క్రీస్తు యొక్క బోధలో కాకోకుండా మనము నడిచినట్లయితే మనం క్రీస్తుని యొక్క అడుగుజాడలో నడిచే భారంగా లేము అనేటువంటి తేటగా తెలుస్తుంది. ఇదిగో మీరు ఈ లోక మర్యాదను అనుసరించగాకనే లేఖనములు మనకు స్పష్టంగా చెబుతున్నప్పుడు, మళ్ళీ మనము లోక సంబంధమైన విషయాలలోనే సంఘంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, ప్రాముఖ్యతను సంఘంలో లోక సంబంధమైన వాటికే ముఖ్యత్వాన్ని ఇచ్చినప్పుడు, మరి ఎలాగా మనం క్రీస్తు యొక్క అడుగుజాలలో నడుచుకునే వారమవుతాం? ఇక్కడ ఏమని ఏం మర్చిపోతున్నాం తెలుసా? మనము పౌలు ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి, ఇదే ఆయన యొక్క ఉద్దేశం అంతే. ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణుడిగా అవ్వాలి, అప్పుడే అతడికి పరలోకంలో రాజ్యంలోనికి, వారసత్వంలోనికి, మనకు విశ్రాంతిలోనికి ప్రవేశం ఉంటుంది. ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి అనన్నా, ఆ యొక్క రాజ్యంలోనికి అనగా ఆ పరలోక రాజ్యంలోనికి, మనము పరలోకంలోనికి అనగా తండ్రి యొక్క రాజ్యంలోనికి మనం చేరాలి అనన్నా, ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఎప్పుడైతే మనము సంపూర్ణులుగా అవుతామో, లేదా ఈ లోకంలో ఉన్న ప్రతిదానిని మనం ఎప్పుడైతే జయిస్తామో, లేదా మన పరుగును తుదముట్టించి కిరీటాన్ని మనం పొందుకుంటామో, అప్పుడు మాత్రమే మనకు జీవ వృక్ష ఫలంలోనూ తిననివ్వడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అలాగ సంఘాన్ని నిర్మించాలి అని, అలాగ సంఘం ప్రతి ఎక్కడెక్కడ స్థానిక సంఘాలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ క్రీస్తు సంఘములు ఉంటున్నాయో, అనగా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకునే ప్రతి సంఘములు కూడా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి సంఘాలను కూడా ప్రోత్సహిస్తున్నాడు పౌలు. క్రీస్తు యొక్క సంఘములు అనగానే అదేదో పేరు కాదు, అది క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాల్సినటువంటి సంఘములని అర్థం.
అవన్నీ కూడా ఎలాగా ఉండాలి అని అంటే క్రీస్తు నందు సంపూర్ణంగా ఉండాలి. అలాగా ప్రతి మనిషిని తయారు చేయడానికి పౌలు నిర్ణయించుకున్నప్పుడు నేడు సంఘంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క ఉద్దేశాలు ఏవి అందు మనకు కనపడవు. అలాంటప్పుడు అవి క్రీస్తు సంఘంలోని పిలువబడినే కావు కదా. ఇదిగో ఒక ఆయన అంటాడు, ఇదిగో నేను 500 మందికి బాప్తీసాలు ఇచ్చాను ఒకే రోజున. అంటే నిజమే ఇచ్చి ఉండవచ్చును, చాలా సంతోషకరమైన విషయము, అది చేయాల్సినటువంటి పనే కదా, అది చేయాలి మనం అందరం కూడా. కానీ వారిని మనం క్రీస్తునందు సంపూర్ణంగా చేయలేకపోతే ఎలాగా? ఈ విషయం గురించి ఆలోచన చేయమా. మనము సంఘము అంటే అర్థమేంటి? ఆయన శరీరం కదా, ఆయన మందిరం కదా. నేడు క్రీస్తు సంఘంలో మందిర ప్రతిష్ఠత అంటారు. ఏంటి మందిర ప్రతిష్ఠత అంటే? భూ సంబంధమైన భవనాన్ని ప్రతిష్ఠించడం అంటే ఎంత అవివేకమో చూడండి. ఒక మందిరాన్ని ప్రతిష్ఠించడం అంటే నువ్వు ఏ కాలానికి చెందిన వాడిగా చేస్తున్నావు, ఏ దిశగా నువ్వు నడుస్తున్నావు అని అర్థం. మనల్ని మనము క్రీస్తుకు ప్రతిష్ఠితులుగా చేసుకోవాలి. మనం ఆయనకు ప్రతిష్ఠితులుగా ఉండాలి. మనం ఆయన సంఘంలో ఉంటున్నాము, ఆయనే మనకు శరీరాన్ని ఇచ్చేశాడు. ఆ శరీరమే ఇప్పుడు సంఘము, ఆయన శరీరమే మనకు ఆలయము అని అనుకుంటున్నప్పుడు మరి భూ సంబంధమైన భవనాన్ని మనం ప్రతిష్ఠించడం అని అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళబోతున్నామో గమనించండి ఫస్ట్. ఇలాగ క్రీస్తు యొక్క ఉద్దేశాలు ఏవి కూడా నెరవేర్చుకోకుండా మనం కల్పించిపోతున్నాం. నిజానికి గమనించండి, క్రీస్తు యొక్క వాక్యము బీజము, అక్షయమైనటువంటి బీజము వంటిది. ఆ బీజము వలన మనం పుట్టినప్పుడు నాశనం కాం మనం. కానీ అక్షయమైనటువంటి బీజాన్ని తీసివేసి సొంత మాటలను మనం ప్రకటిస్తున్నాము అని అంటే నీ వలన వినేవాళ్ళకి ప్రయోజనం ఉండదు, నీకు కూడా రాబోయేటువంటి లోకంలో స్థానం ఉండదు. గమనించాలి ఫస్ట్ ఇది. మనము లోకంలో అనేకములైనటువంటి విషయాలలో మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఒక వ్యక్తి క్రీస్తునందు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని అంటే విశ్వాసం లేక కాదు. అతడికి విశ్వాసం ఉంది కానీ విధేయత లేదు. క్రీస్తు మాటలు తెలుసు, క్రీస్తు సత్యం తెలుసు, క్రీస్తు విషయాలన్నీ తెలుసు, కానీ విధేయత లేదు. క్రీస్త లోకమా అనుకున్నప్పుడు లోకానికే ప్రాముఖ్యతనిచ్చి ఆ లోకాన్ని కూడా క్రీస్తులకి కలిపేస్తున్నాం మనం. ఇప్పుడు క్రీస్తును కూడా అపవిత్రపాలు చేస్తున్నాం. ఇలాగ నువ్వు చేస్తున్నప్పుడు సత్యాన్ని నువ్వు కాపాడేవాడిగా ఉండనే లేవు. ఇలాగ మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనించండి. దేవుని చిత్తం అయితే రేపు వారమున చక్కగా దీని విషయం గురించి మరొకసారి ప్రయత్నం చేసుకుందాం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ముగించుకుంటున్నాను.

క్రీస్తు ప్రభువునందు జతపరచబడిన నా ప్రియ సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి సంరక్షించి కాచి కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకను కాచి కాపాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇష్టలేనటువంటి వారిని పరలోకం నుంచి ప్రత్యేకంగా దృష్టించుచున్నారు. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదము ఆయనకు లోబడి జీవించే వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ భక్తి పొందినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా సజీవులుగా దేవుడు ఉంచి ఉంటున్నాడు. ఎందుకంటే దేవాది దేవుడు ఆయనకు ఇష్టమైనటువంటి వారిని, ఆయన పిల్లలైనటువంటి వారిని ఎల్లవేళలా సంరక్షిస్తూ ఆయన పనిలో గొప్పగా వాడుకుంటూ ఉంటున్నాడు. ఆ యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మనల్ని కూడా అదే రీతిగా కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం 2026 నూతన సంవత్సరం ప్రారంభ వారం నుంచి, అనగా మొదటి ఆదివారం నుంచి, సువార్త అంటే ఏమిటి అనే సబ్జెక్టు మీద నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. సువార్త అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని యొక్క రాజ్యమును కూర్చినటువంటి విషయాలు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆ యొక్క రాజ్యానికి ప్రతిబింబం ఏంటి? ప్రతిబింబంగా ఉన్నటువంటి సంఘము ఎప్పుడు స్థాపించబడింది, ఎలా స్థాపించబడింది, ఎవరి ద్వారా స్థాపించబడింది, ఎందుకు స్థాపించబడింది, దాని యొక్క

పునరుత్థానుడవుతానని, అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేస్తానని, విమోచకుడుగా మరలా వస్తానని, మరణము తాను బంధించలేదని, పాతాళము కూడా బంధించడం అసాధ్యమని. మీరు ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టండి, మూడవ దినాన నేను దాన్ని లేపతాను అని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసినటువంటి అన్ని విషయాలను గురించి మనం ఆలోచించేస్తే, క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఆయనకు ముందుగానే తెలుసు, ఆయన మరణిస్తారని తెలుసు. ఆ యొక్క మరణము ద్వారా పాపము చేసినటువంటి వారి అందరికీ విమోచన కలుగుతుంది అనేటువంటి విషయము తెలుసు. క్రయధనాన్ని ఆయన చెల్లిస్తున్నటువంటి విషయము తెలుసు. ఆ తర్వాత మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారు అనేటువంటి విషయం ఆయన తెలుసు. మరలా తిరిగి వస్తారు అనేటువంటి విషయం కూడా ప్రభువారికి తెలుసు. ఈ యొక్క మరణము, సమాధి, ఆ యొక్క పునరుత్థానం అనుకున్నటువంటి విషయాలనే మనము సువార్త అని అన్నాం. సువార్త అంటే ఏంటి అనేటువంటి సబ్జెక్ట్ అప్పటికి ముగిసింది. ఆ తరువాత మనము ఎవరు సువార్త వింటారో, ఆ యొక్క విన్న తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అనేటువంటి విషయం మీద గత కొద్ది వారాలు మనం నేర్చుకున్నాం. సువార్త విన్న తరువాత పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేస్తే, నా ప్రియమైనటువంటి వారలరా, ఒక నపుంసకుడు కానివ్వండి, చెరసాల యొక్క అధిపతి కానివ్వండి, పెంతెకొస్తు పండుగ దినాన 3000 మంది కానివ్వండి, ఇంకా అనేక సందర్భాలు చెప్పబడినటువంటి పరిశుద్ధులు కానివ్వండి, వీరందరూ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఆ యొక్క విన్నటువంటి వాక్యము వారి యొక్క హృదయములో క్రియను జరిగిస్తుందో, ఆ తరువాత వెంటనే వారు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, అపొస్తలుల కార్యాలు 2:38 మనకు తెలుసు ఏంటంటే, పేతురు మీరు మారు మనసు పొంది, దానికి ముందు 37 చదువుతో చూడండి, సువార్త విన్నారు అక్కడ పేతురు గారు ప్రకటించినప్పుడు. తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగుగా. అంటే ఎవరైతే సువార్త వింటారో ఆ సువార్త వారి యొక్క మనసును కదిలించి వారు హృదయంలో నొచ్చుకొని, ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, మనం చేయవలసినటువంటిది వేరే ఉంది, అది జరిగించాలి అని ఆలోచన చేసినటువంటి వారు ఏం చేస్తారంటే, వెంటనే మేమేం చేయాలి అని అడుగుతారు. అంటే తర్వాత వారు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే, 38 చూడండి, అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ కార్యక్రమం చేయాలండి. ఎవరైనా సువార్త వింటే దాని ద్వారా మార్పు పొందుకుంటే వెంటనే చేయవలసినటువంటి కార్యక్రమము రక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమము. ఈ యొక్క రక్షణకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు. అసలు రక్షణ అంటే ఏంటి? ఆ యొక్క రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎలా వస్తుంది? ఈ యొక్క రక్షణ కూర్చి పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుంది? వాక్యాన్ని వినటువంటి వారు ఏ రీతిగా రక్షణలోనికి వచ్చారు? ఈ విషయాన్ని కూర్చి ఆలోచించేశాం. ఆ యొక్క రక్షణలో ఎదగడానికి 5 మెట్లు ఉంటాయని స్టెప్ బై స్టెప్ వాటి గురించి ఆలోచించేశాం. అవి ఏంటంటే, మొట్టమొదటిగా వాక్యము వినాలి. వాక్యము వినాలి. ఏం వినాలి వాక్యం అంటే, మనం ఇంతకుముందు ఆలోచించేశాం యేసుక్రీస్తు ప్రభు వారి నామమును గురించి, సంఘం అనుకుంటున్నటువంటి విషయాన్ని గురించి. సంఘము, క్రీస్తు, ఇవి రెండింటి కూర్చున్నటువంటి విషయాలు వినాలి. వినిన తర్వాత ఆ యొక్క వాక్యము హృదయాన్ని కదిలిస్తుంది. కదిలించినటువంటి దానిని బట్టి మనకు వెంటనే ఏం కలుగుతుందంటే, విశ్వాసము కలుగుతుంది. ఏ విషయాలు వింటండి? ప్రభువును కూర్చేటువంటి విషయాలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది తప్ప, కట్టు కథలు, కాకమ్మ కథలు, స్టోరీస్, ఇంకా కవితలు ఇలాంటివి వింటే మన యొక్క హృదయము కదలదు, మన యొక్క హృదయము కరగదు,
మన యొక్క హృదయంలో క్రియ జరగదు. కాబట్టి ప్రభువారు కూర్చున్నటువంటి విషయాలు ఎప్పుడైతే మనం వింటామో అది మనకు అందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మాటలను బట్టి, క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని బట్టి మన యొక్క హృదయం కదిలించబడుతుంది. పరలోకం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించారా, నా కోసం ఆయన కలువరి శిల మీద దెబ్బలు తిన్నారా, నా కోసం ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించారా, నా కోసం ఆయన కొరడాలతో దెబ్బలు తిన్నారా, నా కోసం ఆయన తన యొక్క రక్తాన్ని ధారబోసారా, నా కోసం ఆయన తన యొక్క జీవితాన్ని సగంలో ముగించేశారా. ఈ యొక్క విషయాన్ని కూర్చి మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైనటువంటి వారలారా, వెంటనే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. క్రీస్తు ప్రభువు అనుకున్నటువంటి విషయాలు వింటే ఆ యొక్క విశ్వాసము మన యొక్క హృదయములో జరిగేది, బయట జరిగేటువంటి కార్యక్రమం కాదు. ఈ యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. రక్షణలో ఎదగడానికి విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఒక వ్యక్తి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వలన కలుగుతుందని లేఖనం చెప్పబడినట్లు ఆ యొక్క విశ్వాసానికి రక్షణలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని విని విశ్వసిస్తాడో ఆ విశ్వసించినటువంటి ఆ యొక్క మనిషి తన యొక్క అంతర్గతంగా జరిగేటువంటి విషయం ఏంటంటే మారు మనసు పొందడం అంటే అతను పశ్చాత్తాపడము, అతని యొక్క శరీరానికి అతని యొక్క మనసుకి యుద్ధము జరగడము, ఆత్మీయ స్థితికి శరీర స్థితికి ఒక వారు జరగడము. ఈ యొక్క యుద్ధములో ఏం గెలుస్తుందంటే పశ్చాత్తాపముతో కూడినటువంటి మార్పు రావడం వలన శరీరము గెలవదు కానీ మనసు గెలుస్తుంది. ఆ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క పోరాటంలో ఆత్మ సంబంధమైనటువంటి స్థితి గెలుస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడు. ఈ యొక్క మారు మనస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నిజమైన మారు మనస్సు ఎలా ఉంటుందంటే పాపాన్ని ఒప్పుకుంటుంది, హృదయము దుఃఖంతో నిండిపోతుంది, పాపాల్ని విడిచిపెట్టాలి మనం, ఇది కాదు చేయాల్సింది, ఇంకా ఏదో ఉంది, దేవుడు మన నుంచి ఆశించింది, దేవుడు మన కొరకు ప్రణాళిక రచించింది, దేవుడు ఈ యొక్క భూలోకానికి మనకు రావడానికి ఒక శరీరాన్ని అమర్చింది, ఇది కాదు అనే ఆలోచన చేసి పాపాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అనేక మంది భక్తి పరులు ఈ రీతిగా వారి యొక్క పాప పరిస్థితిని విడిచిపెట్టి పాత జీవితాన్ని విడిచిపెట్టి మార్పు పొందినటువంటి వారై పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ యొక్క స్థితిలో వారు ఏం చేశారంటే తరువాత స్టెప్లోకి వెళ్ళడానికి ముందుకు వెళ్ళారు. ఈ యొక్క మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కూడా మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుడిని కూడా మనం ఆనాడు జ్ఞాపకం చేసుకున్నాం. అతను మారు మనసు పొందాడు కాబట్టి ఏం జరిగింది, తండ్రి అతన్ని ఆదరించాడు. అన్న బాధపడినప్పటికీ మరలా అన్న కూడా ఆదరించినట్లుగా మనం చూసాం. దావీదు గారు కూడా పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపము వలన ఏం జరిగింది, ఎవరికైనా ప్రతిఫలం ఉంటుందండి, ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆయన అనుభవించినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు తప్పు అనేసని. ఆ తర్వాత నినివే ప్రజలు కూడా దేవునికి లోబడలేదు. ఆ తరువాత యోనా గారు వచ్చి ప్రకటించనో లేదు, ప్రకటించాలని దేవుని యొక్క వాక్యం దేవుడు పంపించినప్పుడు. అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగింది, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నినివే ప్రజలు మారు మనసు పొంది గోనె పట్ట కట్టుకొని దేవునికి లోబడ్డారు, ప్రార్థన చేశారు. తరువాత దేవుడు వారిని ఆదరించినట్లుగా మనం చూస్తాం, దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఇది జరుగుతుంది ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు. ఆ తరువాత ఎవరైతే మారు మనసు పొందుతారో వాక్యం వినేది బయటికి కనిపిస్తుంది, అతని యొక్క ముఖ కవళికలను బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి. ఆ తర్వాత కలిగేటువంటి విశ్వాసము హృదయంలో కలుగుతుంది, ఆ తర్వాత మారు మనసు కూడా హృదయంలో కలుగుతుంది. అది కూడా క్రియల రూపంలో బయట కనిపించవచ్చు, కానీ మారు మనసు అనేది అంతర్గతంగా కలిగేటువంటి విషయమే. ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమము ఇది అందరి ఎదుట జరగాల్సినటువంటి కార్యక్రమము. ముందు మూడు కార్యక్రమాలు అయితే అంతర్గతంగా జరుగుతాయి, ఆ తర్వాత నాలుగో కార్యక్రమం ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలు అనేటువంటి కార్యక్రమము సంఘం ఎదుట, సువార్తికుల ఎదుట, సహోదరుల ఎదుట, అనేక మంది జనాంగం ఎదుట, భూమి ఆకాశము నీరు సాక్ష్యమిస్తూ ఉండగా పరలోకంలో గొప్ప సంతోషంతో కూడేటువంటి
సంతోషము కలిగించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఇది అందరి ఎదుట జరుగుతుంది. అయ్యా, నేను క్రీస్తే నా ప్రభు అని నేను అంగీకరిస్తున్నాను. ఆయన నా పాపాల నిమిత్తమై చనిపోయాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. మరలా ఆయన తిరిగి లేచాడని నమ్ముతూ ఉంటున్నాను. ఆయన దేవుని కుమారుడని నమ్ముతూ ఉంటున్నాను. ఆయన నా కొరకు తిరిగి వస్తాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఆయనను నా యొక్క సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తూ ఉంటున్నాను అని అందరి ఎదుట ఎప్పుడైతే ఒప్పుకోలు ఒప్పుకుంటావో, ఆ యొక్క ఒప్పుకోలును బట్టి ఏం జరుగుతుంది? బాప్తిస్మము అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రక్షణలోనికి నడిపించడం జరుగుతుంది. ఈ యొక్క బాప్తిస్మం అంటే ఏంటనేటువంటి విషయం మనం చూసాం. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనేటువంటి విషయాన్ని చూసాం. బాప్తిస్మంలో ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని చూసాం. బాప్తిస్మం ఎవరు తీసుకోవాలనేటువంటి విషయాన్ని చూసాం. బాప్తిస్మం ఎలా తీసుకోవాలనేటువంటి విషయాన్ని చూసాం. బాప్తిస్మలు ఎన్ని రకాలైనటువంటి విషయాన్ని చూసాం. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. బాప్తిస్మం తీసుకుంటే ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. బాప్తిస్మలు ఎన్ని రకాలైనటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు, బాప్తిస్మలు ఇచ్చినటువంటి వారు, వీళ్ళందరూ కూర్చొని మనము స్టడీ చేసాం. ప్రేమైనటువంటి నా సహోదరుడు, నా సహోదరి, గత 5 నెలలుగా మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది రక్షణ. దానికి ముందు సువార్త. ఈ రెండింటి మీద ఇన్ని విషయాల్ని మనం నేర్చుకున్నాం గత 5 నెలలుగా. ఇప్పుడు ఆలోచించేద్దాం. మనం 6వ నెలకు వచ్చాం. 5 నెలలంటే నెలకి 4 వారాలు వేసుకున్నా దాదాపు 20 వారాలు. ఈ 20 వారాలు మనము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక ఈ నెల నుంచి మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న తరువాత జరగబోయేటువంటి ఆ యొక్క కార్యక్రమాలు, లేదా రక్షణ పొందుకున్న తర్వాత అతను జరిగించబోయేటువంటి కార్యక్రమాలు, లేదా రక్షణ పొందుకున్న తర్వాత అతను ఎవరితో చేర్చబడాలి, ఎక్కడ చేర్చబడాలి, ఎలా చేర్చబడాలి, అతను చేర్చబడిన తరువాత జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూర్చి కొన్ని వారాలు మనం నేర్చుకుందాం. నా ప్రేమైనటువంటి నా సహోదరులారా, ప్రేమైనటువంటి నా సహోదరులారా, మనం ఒక వాక్యం చదువుతాం చూడండి. నేను పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుతా చూడండి. నేను 2వ వచనం కాదు, కానీ నేను 37 నుంచి చదువుతా చూడండి, కరెక్ట్గా ఉంటుంది మనకు అర్థమవడానికి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుకు విడిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖమగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరచటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ప్రియమైనటువంటి ప్రభు సంగమా, చదవబడినటువంటి ఈ 37వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, రక్షణ పొందుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే, అపోస్తల బోధ చేస్తూ ఉంటున్నారు, సహవాసంలో నిలిచి ఉంటున్నారు, రొట్టె విరుస్తూ ఉంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఇవన్నీ ఎడతెగక జరిగిస్తూ ఉంటున్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అపోస్తల కార్య గ్రంథములో పేతురు ద్వారా తెలియజేయడం జరిగింది మనకు. నా సహోదరుడా, నా సహోదరి, మనం ఈ సమయమందు
ఆలోచన చేద్దాం. లేఖనానుసారంగా రక్షణ పొందుకున్నటువంటి వారు వెంటనే చేయవలసినటువంటి కార్యక్రమం ఇదేనా కాదా అంటే ఖచ్చితంగా ఇదే. రక్షణ పొందుకున్నటువంటి వారు చేయవలసినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఇదే. రక్షణ పొందుకున్నటువంటి వారిని అందరినీ దేవుడు ఇదిగో సంగముతో చేరుస్తారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఎక్కడ జరుగుతాయంటే బోధ ఎక్కడుంటుంది, సహవాసం ఎక్కడుంటుంది, రొట్టె విరచడము ఎక్కడుంటుంది, ప్రార్థన చేయడం ఎక్కడుంటుంది, కానుకలు ఇవ్వడం ఎక్కడుంటుంది, ఇవన్నీ ఎక్కడుంటాయంటే సంగములో ఉంటాయి. సంగము ద్వారా జరుగుతుంది, సంగములోనే జరుగుతుంది. సంగములో తప్ప వేరొక ప్రాంతములో వేరొక రకమైనటువంటి స్థలములలో ఇది జరగడము ఎలాంటి పరిస్థితులలో కుదరదు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగేది సంగములోనే. అనగా ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత అతను క్రీస్తు ప్రభు ద్వారా సంగములో చేరుస్తాడు, సంగములోనికి అంటుకట్టబడతాడు, క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యములో జీవిస్తాడు, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము సమాధి పునరుత్థాన కార్యక్రమాలలో ఆయన పాలిభాగస్థుడయి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి, ఒక చిన్న బిడ్డలాగా మారాడు కాబట్టి అతడు ఎదగడానికి అతనికి ఆహారము, రక్షింపబడినటువంటి ఆత్మకు ఆహారము, శరీరము సక్రమమైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశము ఎక్కడుంటుంది, ఎవరు జరిగిస్తారు అదంటే ఒక సంఘములో తప్ప ఇంకెక్కడ జరగదు, ఇంకెవరు జరిగించరు. కాబట్టి రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి సంఘముతో చేర్చబడతాడు. సంఘముతో చేర్చబడిన తరువాత ఏంటి, దాన్ని ఏమంటారంటే మనందరికీ తెలుసున్నటువంటి విషయం ఏంటంటే ఆరాధన అంటారు. ఒక వ్యక్తి అనగా రక్షింపబడిన వ్యక్తి రక్షణ పొందుకున్న తర్వాత సంఘముతో చేర్చబడి అతను చేసేటువంటి కార్యక్రమం, అతను చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఇదిగో ఆరాధన. అది కూడా ఎడతెగక చేయాలి అంటున్నాడు. కొద్ది కాలం చేసి కొద్ది కాలం మానేసేది కాదంటున్నాడు. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఎడతెగకుండా జరిగించాలి. అదే ఇక్కడ చెప్పబడినటువంటి విషయము. నా ప్రియ సహోదరి, మనం ఆలోచన చేద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాల్ని మనం ఆలోచించేసి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం అపోస్తల కార్యాల్లోనే ఉన్నాం. మనం అపోస్తల కార్యముల్లో 2వ అధ్యాయంలో పెంతుకొస్తు పండగ దినాన పేతురు మిగతా అపోస్తలు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి పంచిపెట్టినప్పుడు సుమారు అనగా దాదాపుగా 3,000 మంది రక్షింపబడ్డారు. వారు రక్షణ పొంది అక్కడతో ఆగిపోలేదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆత్మీయంగా ఎదగడానికి ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నిటిలో నిలిచి ఉన్నారు. ఒక ఇల్లు కట్టడానికి మనం జనరల్గా ఆలోచన చేస్తే 4 స్తంభాలు అంటాం. ఈ 4 స్తంభాలు చాలా బలమైనటివి అంటాం. అలాగే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగడానికి కూడా 4 స్తంభాలు అవసరం. అవే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరచడము, ప్రార్థన చేయడము. అపోస్తలలో బోధ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన సత్యాలు, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యక్రమాలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లోకానికి ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పనులు ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముగింపు ఏంటి, ఈ విషయాలన్నిటినీ బోధించడము, వినడము, నేర్చుకోవడము,
ఆ తరువాత ఆచరించడము. మనం జనరల్గా ఆలోచించేస్తాం, స్కూల్కి వెళ్ళేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడంటే అతను ప్రతిరోజు ఆ యొక్క స్కూల్కి వెళ్లకుండా, పుస్తకాలు చదవకుండా, అక్కడ ఉన్నటువంటి హోంవర్క్ చేయకుండా, టీచర్స్ చెప్పేటువంటివి ఏవి పాటించకుండా అతను మంచి మార్కులు సాధిస్తాడంటే ఎలాంటి పరిస్థితులు సాధించలేడు. ఇలా రక్షణ పొందినటువంటి వ్యక్తి దగ్గరకు వస్తే, ఆ రక్షణ పొందినటువంటి వ్యక్తి సంఘముతో సహవాసము లేకుండా, బైబిల్ చదవకుండా, దేవుని యొక్క వాక్యం నేర్చుకోకుండా, దాన్ని అనుసరించకుండా, దానికి లోబడకుండా ఆత్మీయంగా ఎదగలేడు. అతను ఖచ్చితంగా క్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవాలి. తిమోతి భక్తిపరుని మనం చూస్తే అతను చిన్నతనం నుంచి లేఖనాలను నేర్చుకున్నాడు కాబట్టి అందువల్ల దేవునికి ఉపయోగకరమైనటువంటి సేవకుడు, దేవుడు నచ్చినటువంటి సేవకుడు, దేవుడు మెచ్చినటువంటి సేవకుడయ్యాడు. అలాగే రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి కూడా ప్రతిరోజు బైబిల్ చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, నేర్చుకున్న దాన్ని అతని యొక్క జీవితంలో ఆచరించాలి. దీనిని అపోస్తల బోధలో నిలిచి ఉండడం అంటారు. తరువాత మనం చూస్తే సహవాసం ముందు వాళ్ళు నిలిచి ఉన్నారు. సహవాసం అంటే కేవలం కూర్చోవడం, లేదా కలిసిమెలిసి మాట్లాడుకోవడం, లేదా ఒకరినొకరు ప్రేమించుకోవడం, లేదా ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, లేదా వాళ్ళ విషయాలు వీళ్ళు, వీళ్ళ విషయాలు వాళ్ళు, అంటే వాళ్ళ భావాలు వీళ్ళు, వీళ్ళ భావాలు వాళ్ళు, ఒకరికొకరు పంచుకోవడం అనేది కాదు. మనం ఇది ఉంటుంది కదండి, ఏమంటారు ఆచారాలు, వీళ్ళు పనిచేసేటప్పుడు బొగ్గు మంటేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది పాతకాలంలో. ఇప్పుడు వాళ్ళు కొన్ని బొగ్గులన్నీ కలిపి ఒక చోటులో వేసి గాలిని దాని మీద ప్రెషర్గా వదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ మంట బాగా పెరుగుతుంది. ఆ యొక్క బొగ్గుల గుంపులో నుంచి ఒక బొగ్గును తీసి బయట వేసామనుకోండి, ఏమవుతున్నది? ఫస్ట్ దాని యొక్క స్వభావం అలాగే ఉంటుంది, కానీ కొన్ని సెకండ్స్ తర్వాత దాని స్వభావం మారిపోతుంది. ఒక నిమిషం, 2 నిమిషాల తర్వాత పూర్తిగా కంప్లీట్గా ఆరిపోతుంది. అదే ఆ యొక్క బొగ్గుల గుంపులో ఉంటే, ఆ యొక్క కొలిమిలో ఉంటే దాని స్వభావం అన్నింటిలాగా మండే స్వభావమే, ఆరిపోదు. రక్షణలోకి వచ్చేటువంటి వ్యక్తి కూడా ఏం చేయాలంటే సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. ప్రతి దినము కావచ్చు, ప్రతి వారము కావచ్చు, తన యొక్క రక్షణను కొనసాగించుకోవాలి, ఆరాధనా కార్యక్రమంలో నిలిచి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, సహోదరులతో సహవాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంఘము నుండి, సహవాసము నుండి దూరం అయిపోతామో ఆ బొగ్గు ఏ రీతిగా బయట వేయబడినప్పుడు దాని యొక్క స్వభావాన్ని పూర్తిగా కోల్పోతుందో, ఇదిగో ఒక విశ్వాసి కూడా బలహీన పడిపోతాడు. అలా బలహీన పడకూడదు అంటే సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. మనం మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని మనం ఆలోచించేస్తే ప్రారంభంలో ఉన్నటువంటి వారు సహవాసం కలిగి ఉండారు, సహవాసం ద్వారా క్రియలు జరిగించారు అని చెప్పడానికి మనం ఉదాహరణ ఏంటంటే వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి ఎవరెవరికి అక్కరగుందో, ఎవరెవరికి అవసరత ఉందో వారి అవసరత నిమిత్తము పంచిపెట్టారు. ఇది మనం ఆలోచించేయాలి. అప్పుడున్నటువంటి వారు ఇంటింటా ప్రార్థన చేయడం మానలేదు, బయటికి వెళ్ళి వాక్యం వినడం మానలేదు, ఆ తర్వాత దాని గురించి తర్కించడం మానలేదు, ఆచరించడం మానలేదు. ఒక రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి కూడా ఇదిగో ఈ కార్యక్రమాలన్నింటినీ చేయాలి. ఇవేవి చేయకపోతే అతను ఆత్మీయంగా బలపరచబడడు. 3 విషయాన్ని మనం ఆలోచించాలి. రొట్టె విరచటి ఎందో అని అన్నాం కదా, ఇది ప్రభువు భోజనాన్ని అది చూసిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు అర్పించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడమే రొట్టె విరచడము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో
మనం ఆలోచించేస్తే ఉద్యోగ నిమిత్తం కానివ్వండి, వ్యాపార నిమిత్తం కానివ్వండి, చదువు నిమిత్తం కానివ్వండి, ఎవరైనా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారనుకోండి, లేదా వేరే దేశానికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు దినాలు కాదు ఇంతకుముందు దినాలు, మొబైల్ ఫోన్స్ అవేవి లేనప్పుడు, అతన్ని కుటుంబం నుంచి అతను బయటకు వెళ్ళిన తర్వాత అతనిని అతని కుటుంబం ప్రతిరోజు ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకుంటుంది. వారి యొక్క మనసులలో కుటుంబం మొత్తం కూర్చొని చర్చించుకుంటారు వారు కలిసి ఉన్నప్పుడు. ఆ తరువాత అతని ఫోటోని ఒకటి పెట్టుకొని అతను వెళ్ళాడు మళ్ళీ వస్తాడు అనేటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ అతను చూడాలంటే ఆ యొక్క ఫోటోని చూసేటువంటి వారు అప్పటి దినాల్లో. ఇప్పుడైతే టచ్ ఫోన్స్ వచ్చాయి డైరెక్ట్గా చూస్తున్నారు, అది వేరే విషయం, నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు అతను జ్ఞాపకం చేసుకోవడానికి ఫోటో పెట్టుకొని చూసి కుటుంబం కలిసి కూర్చొని తర్కించుకున్నారే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము శరీరాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి జరిగించినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనము కూడా గుర్తు చేసుకోవాలి. ఆడ ఫోటోని పెట్టుకుని మనిషిని జ్ఞాపకం చేసుకున్నావు, ఈడ మన రక్షకుడు కాబట్టి రొట్టెను ద్రాక్షరసాన్ని మన చేతిలో ఉంచుకుని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ కుటుంబం మొత్తం కలిసి అతను మన నుంచి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించి తర్కించుకుంటున్నారు. ఇక్కడ మనమైతే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సంఘముతో కలిసి సంఘములో కలిసి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? ఇది నా చివరి భోజనం, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరలా నా తండ్రి రాజ్యంలో నేను మీతో కూడా దీన్ని త్రాగుదిన వరకు ఇక్కడ దానిని తాగను అని తన శిష్యులకు చెప్పిన రీతిగా ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, పవిత్రతతో ప్రభు భోజనంలో పాల్గొనాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరచడము. ఆ తరువాత ప్రార్థనలో నిలిచి ఉన్నారు. ఇది ప్రార్థన అంటే మన క్రైస్తవులకు అందరికీ తెలిసినటువంటి విషయము ఏంటి అంటే, ప్రార్థన దేవునితో మనము మాట్లాడడము. ప్రార్థన అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని కొనసాగించుకోవడానికి మార్గము. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అంటే ఆదిమ సంఘం ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి వారు, ప్రతి విషయాన్ని మోకరించి ప్రార్థన చేసేటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి తర్కించేవారు, ఆయన ద్వారా వారి యొక్క జీవితంలో ఒక మేలు జరుగుతుందని ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి వారు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఈనాడు మనం ఆలోచన చేస్తే మనం అడిక్ట్ అయినటువంటి ఈ యొక్క సెల్ ఫోన్ టైంకి తినడం అయినా మానేస్తున్నామేమో కానీ, మన యొక్క పనులు కార్యకలాపాలైనా మానేస్తున్నామేమో కానీ, మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం మానట్లేదు. ఫుల్ 100% ఉండాలి. నీ ఫోన్కి 100% ఉంటే నువ్వు ఏ విధంగా నీ పనులు చేసుకుంటూ సాటిస్ఫై అవుతున్నావో. ప్రార్థన అనేది కూడా 100% ఉంటేనే నీ క్రైస్తవ జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క నిజమైనటువంటి భక్తి అనేవి వెలుగుతూ ఉంటాయి, ఆన్లో ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయవో నీ క్రైస్తవ జీవితం వెలుగులో ఉండదు, నీ యొక్క ఆత్మీయ జీవితం వెలుగులో ఉండదు, నీ యొక్క భక్తితో కొన్నటువంటి క్రియలు నీవు జరిగించలేవు. నీ ఫోన్కి ఛార్జింగ్ ఎంత అవసరమో అంతకు లక్షల రెట్లు నీకు నాకు ఒక క్రైస్తవుడికి రక్షణ పొందుకున్నటువంటి వారికి ఈ యొక్క ప్రపంచానికి ప్రార్థన అంత అవసరము. చర్చల్లో ఉన్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు, పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు,
అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది భక్తి పరులను మనం ఆలోచన చేస్తే, ప్రేమైనటువంటి నా సహోదరుడు నా సహోదరి, ప్రార్థన ద్వారానే వారి యొక్క జీవితాలను వారు మార్చుకున్నారు. ప్రార్థన ద్వారానే దేవుని నుంచి ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. ప్రార్థన లేకుండా వారి యొక్క ఆత్మీయ జీవితము అడుగు ముందుకు పడినట్లుగా మనం గమనించలేము. ఇదిగో ఈనాడు రక్షణ పొందుకున్నటువంటి ఒక వ్యక్తి కూడా తను ప్రార్థన యందు నిలిచి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఉదయం ప్రార్థన చేయాలి నిద్ర లేవగానే మోకరించి, ఆ తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, నిద్ర పడుకునేటప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి. ఈ మధ్య కాలంలో

ఎప్పుడు వీలైతే అప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు అన్నది కాదు, ఏ స్థితిలో ఉన్నావు అన్నది కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదన్నది ముఖ్యం. ఆ యొక్క ప్రార్థన అనేది నువ్వు ఎదగడానికి ఎంతో గొప్పది, నిలబడడానికి ఎంతో అవసరమైనటువంటిది. కాబట్టి అనేక మార్లు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతముగానూ ప్రార్థన చేయాలి, కుటుంబంతోనూ ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు ఉన్నటువంటి స్థలము గురించి ఆలోచన చేయకూడదు, నీవు ఉన్నటువంటి స్థితిని గురించి ఆలోచన చేయకూడదు, ప్రార్థన చేయాలి. ఈ నాలుగు విషయాల్లో ఏదైనా ఒక్కటి లేదనుకోండి, మనం జనరల్గా ఆలోచించేద్దాం. ఇప్పుడు మన ఇంట్లో కుర్చీ ఉంది, ఆ యొక్క కుర్చీకి నాలుగు కాళ్ళు ఉన్నాయంటే నువ్వు ధైర్యంగా కూర్చోగలవు, నేనేం ధైర్యంగా కూర్చోగలను. అదే మూడు కాళ్ళు ఉన్నాయంటే ధైర్యంగా కూర్చోలేము. అదే రెండు కాళ్ళు ఉన్నాయంటే అసలు దాని దరిదాపులకు కూడా వెళ్ళాం. మరి నీ జీవితంలో ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ నాలుగు కాళ్ళు లేకపోతే, అపోస్తల బోధ లేకపోతే, సహవాసం లేకపోతే, రొట్టె విరిచేటువంటి కాలు విరిగిపోతే, ప్రార్థన చేసేటువంటి కాలు విరిగిపోతే ఏ రీతిగా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు? ఏ రీతిగా నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు? వాక్యం లేకపోతే జ్ఞానం ఉండదు, సహవాసం లేకపోతే బలం ఉండదు, రొట్టె విరచడం లేకపోతే కృతజ్ఞత ఉండదు, ప్రార్థన లేకపోతే నీకు శక్తి ఉండదు. ఈ నాలుగు విషయాల్ని ఈనాడే కాదు మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక వచనం చదువుతా చూడండి, 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనిచుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. నువ్వు రక్షణ పొందావు, నీకు ముందు రక్షణ పొందిన వారు ఉన్నారు. రక్షణ పొందుకున్న నిన్ను సంగమతో చేర్చబడాలి అంటే ఇదిగో ఈ యొక్క కార్యక్రమాలని జరిగించడానికి, ఈ యొక్క కార్యక్రమాలన్నీ నువ్వు నీకు ముందు ఉన్నటువంటి వారిని చూసి నేర్చుకోవడానికి. ఆనాడు ఉన్నటువంటి వారు జరిగించారు కాబట్టి ప్రజల యొక్క ప్రేమను పొందారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, ప్రతిరోజు కొత్త వారిని సంఘములో చేరుస్తూ ఉంటున్నాడు ప్రభువు. రక్షణ పొందిన ఓ విశ్వాసి, ఓ నూతన క్రైస్తవ, ఓ చిన్నబిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇదిగో ఇదే రహస్యం. నువ్వు అపోస్తల బోధన విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, రొట్టె విరిచేటువంటి కార్యక్రమాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థన కార్యక్రమాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు దేవుని వాక్యంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన ఎడతెగక చేయాలి. ఎప్పుడైతే ఈ నాలుగు స్తంభాలను నువ్వు అలాగే నిలబెట్టుకుంటావో ఆనాడు నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి, తీర్చబడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ నువ్వు నేను చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా 47వ వచనంలో ప్రభు వారు వారితో చేరుస్తూ ఉన్నాడు. ఎవరితో అంటే సంగముతో. ఈ సంగములో జరిగించేటువంటి యొక్క కార్యక్రమం పేరు ఆరాధన. ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చిన తర్వాత సంగముతో చేర్చబడతాడు. సంగముతో చేర్చబడి అతను ఎదగడానికి, కొనసాగడానికి అతను చేసేటువంటి కార్యక్రమము ఎడతెగక ఏంటంటే ఆరాధన కార్యక్రమము. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని కూర్చి నా ప్రేమైనటువంటి సహోదరుడు, నా సహోదరి, ఇక మీదట మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎవరి ద్వారా చేయాలి? ఆరాధన ఎవరికి చేయాలి? ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆరాధన జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆరాధనలో మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఏ రీతిగా, ఏ కార్యక్రమం ద్వారా మనం ఆరాధన కార్యక్రమాన్ని జరిగించగలము? ఇవన్నీ విషయాన్ని మనం నేర్చుకుందాం రాబోయేటువంటి వారాలలో. నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, ఆరాధన అంటే నేను క్లుప్తంగా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఆరాధన అంటే మనము బిల్డింగ్ని బట్టి అది ఆరాధన అనకూడదు, లేదా అక్కడ వాక్యాన్ని చెప్తూ నిలబడేటువంటి వ్యక్తిని బట్టి అది ఆరాధన అనుకుంటారు.

నాలుగవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఆరాధన అంటే ఏంటి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అది చదవకుండా తెలియకుండా దానిని ఆరాధన అనే ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. నేను చదువుతాను చూడండి, యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ఇదండి ఆరాధన అంటే. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే మనము ఆత్మతో సత్యముతో జరిగించేది ఆరాధన తప్ప మనుషుల మెప్పు కొరకు, బిల్డింగ్ని బట్టి, సోషల్ మీడియా జరిగేటువంటి ఆ యొక్క పబ్లిసిటీని బట్టి పట్టి, లేదా గొప్పవారిని తీసుకొచ్చి వారు మెప్పు పొందడానికి, వారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందడానికి చేసినటువంటి కార్యక్రమం ఆరాధన కాదు. ఆత్మతో సత్యముతో జరిగించేదే ఆరాధన. ఆత్మతో అంటే నీవు బాప్తిస్మము కార్యక్రమం ద్వారా దేనినైతే రక్షించుకున్నావో, అప్పటి వరకు చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటిది బాప్తిస్మం ద్వారా నువ్వు రక్షించుకున్నావో, ఆ ఆత్మ నీలో ఉన్నటువంటి నిజమైన నువ్వు, ఆ నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఆరాధన. దేంతో చేయాలి నువ్వు అంటే సత్యముతో. సత్యం అనగా నీ వాక్యమే సత్యము. నీలో ఉన్నటువంటి నీ ఆత్మతో సత్యముగా జరిగించేదే ఆరాధన. అలా కాకుండా వేరొక రూపంలో జరిగించేది ఆరాధన కాదు. ఆత్మతో సత్యముతో నువ్వు చెయ్యాలి, దానిని ఆరాధన అంటారు. మనుషులు మెప్పు కొరకు చేసేది ఆరాధన కాదు, బహిరంగంగా అందరూ చూడాలని చేసేటువంటిది ఆరాధన కాదు, అవకాశాన్ని బట్టి జరిగించేది ఆరాధన కాదు, నీకు వీలైనప్పుడు జరిగించేది ఆరాధన కాదు, మనుషులు కలిసి వచ్చినప్పుడు జరిగించేది ఆరాధన కాదు. ఆరాధన అంటే గ్రంథము ప్రకారం జరిగించబడేది. నీవు ఒక సమయాన్ని నిర్ణయించుకున్నావా, ఆ సమయానికి ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని జరిగించాలి, దాన్ని ముగించాలి. మనుషులందరూ వచ్చేటువంటి వారికి ఎదురు చూసి తర్వాత జరిగించేది కాదు. దేవుడి కొరకు మనుషులు ఎదురు చూడాలి తప్ప మనుషుల కొరకు దేవుడు ఎదురు చూడకూడదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి, మనం ఆలోచన చేస్తే ఆత్మతో సత్యముతో లేఖనానుసారంగా జరిగించేది ఆరాధన అంటారు. ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని కూర్చి రాబోయేటువంటి వారం నుంచి మనం చక్కగా నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవి. ఒక పద్ధతి ప్రకారం వస్తూ ఉన్నాయి, మీరు గమనిస్తే. సువార్త అంటే ఏంటి, అందులో రెండు భాగాలు కూర్చున్నటువంటి విషయాలు, సువార్త విన్న తర్వాత ఏం చేయాలి, రక్షణ, రక్షణలోనికి రావడానికి 5 మెట్లు, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, ఆరాధన కార్యక్రమం జరిగించాలి. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో భాగాలు మనం చూస్తే, ఒక వ్యక్తి లోకంలో నుంచి దేవుళ్ళకి రావడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అతనుకున్నటువంటి ఆత్మీయస్థితిని బట్టి వరుస క్రమం ఏదైతే ఉందో ఆ వరుస క్రమాన్ని నేను చెప్తూ ఉంటున్నాను. మీరందరూ శ్రద్ధగా నోట్ చేసుకోవాలని, వినాలని నేను ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా విలువైనటువంటి పాఠాలు ఇక రాబోయే వారంలో కూడా. ఆ యొక్క విషయాల్ని మనం చక్కగా నేర్చుకుందాం, అమలుపరద్దాం, తెలియని వారికి నేర్పిద్దాం. మనకు ఇగ్నిట్ రేడియో ప్రోగ్రాం గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుందాం అనేక మందికి వాక్యాన్ని పంచిపెట్టడానికి. ప్రియమైనటువంటి నా సహోదరులారా, చాలా గొప్ప సంగతులు దేవుడు ఈనాడు మనకు తెలియజేశాడు గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం. వచ్చే వారంలో అసలు పాటలోనికి వెళ్దాం. ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎన్ని రకాలు, ఆరాధన ఏ రీతిగా జరుగుతుంది, ఈ విషయాలన్నింటినీ వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. దేవుడు అప్పటి వరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించాలని ప్రేమతో కోరుకుంటూ దేవుడికి విన్నవిస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు నా ప్రియ సహోదరి సహోదరులు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, వందనాలు.

0: In belief, the church. Our text today, Ephesians chapter 4, if you'd like to turn there. Ephesians chapter 4.
1: Wait.
0: Sure.
1: Okay.
0: The second thing is causing you to echo.
1: Okay, now it is clear, brother.
0: Okay. All right, go ahead. So, saying again, the church, basics in belief. How many churches did Jesus build? Ephesians chapter 4.
1: Sunday, ఈరోజు మనము బైబిల్ ప్రాథమిక పాఠాలను ప్రారంభించుకోబోతున్నాము. ఎఫెసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము మనము చదువుకోబోతున్నాము. దానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని సంఘములను కట్టాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకుందాము.
0: So in our last lesson, we studied the question, when does someone enter the church?
1: మనం గత వారం ఏం నేర్చుకున్నామంటే ఎవరైనా సంఘములోకి ప్రవేశించాలి అని అంటే అనగా సంఘంలోనికి చేర్చబడాలి అని అంటే చేయాలి అనే విషయం గత వారంలో నేర్చుకుని ఉన్నాము.
0: And we learned from Acts chapter 2 that people heard the gospel and then they were pricked in the heart, cut to the heart.
1: మనము అందుకు భాగంగానే పోయిన వారము కొన్ని వచనాలను చూసుకుని ఉన్నాము. అపొస్తల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చదువుకుని ఉన్నాము. అక్కడ ఏం చేయబడింది అంటే పేతురు యొక్క వాక్యమును వినినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హృదయంలో పొడవబడినట్లుగా వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఆ వాక్యము పొడవబడినట్లుగా మనం చూస్తాం.
0: And so they asked Peter and the apostles, men and brethren, what shall we do?
1: ఆ తర్వాత వారు పొడవబడినప్పుడు వాక్యం ద్వారా వారికి హృదయంలో నొచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమని అడిగారనంటే అపొస్తలులైనటువంటి పేతురును అడిగారు, సహోదరులారా మేమేమి చేయవలెను అని పేతురును అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడిగినట్లుగా మనం చూస్తాం.
0: And Peter told them in Acts 2:38, repent and be baptized for the remission of their sins.
1: అప్పుడు పేతురు వాళ్ళకి ఏమని చెప్తారంటే ఇదిగో మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం ద్వారా మీరు అందరూ కూడా రక్షించబడతారు అనే విషయాన్ని పేతురు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతుంది.
0: We learned that the church or the gathering or the them in your language is not a building, it's not a denomination.
1: చూడండి, మనము పోయిన వారం చూసాము సంఘము అనగా భవనము కాదు అనే విషయాన్ని మనం చూసాము. అంటే సంఘం అంటే 4 గోడలు కలిగినటువంటి ఒక స్లాబ్ కలిగినటువంటి భవనం అయితే కాదు. సంఘము అని అంటే రక్షణ పొందినటువంటి జనాభా యొక్క సమూహమే. ఎవరైతే బాప్తిజం తీసుకొని రక్షించబడతారో వారి యొక్క సమూహమే సంఘము అని పిలువబడుతుంది.
0: ఓకే, సో వి ఆల్సో లెర్న్ దట్ ద చర్చ్ ఆర్ ద సేవ్డ్ పీపుల్ హూ బిలాంగ్ టు క్రైస్ట్, దోస్ హూ బీన్ బాప్టైజ్డ్ నౌ బిలాంగ్ టు క్రైస్ట్.
1: చూడండి, సంఘము అని అంటే ఎవరు అనే విషయాన్ని గురించి మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏమిటంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు చెందిన ప్రజలు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సంఘములో రక్షణ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుకు సంబంధించిన ప్రజలు, క్రీస్తు ద్వారా నడిపింపబడుతున్నటువంటి ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం గత వారం తెలుసుకుని ఉన్నాము.
0: We learn in Acts 2:47 that the Lord added to the church, to the saved, daily those who were being baptized.
1: మనము అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 47వ వచనంలో ఒక మాట చెప్తారు అక్కడ, ప్రభువు అనుదినము రక్షణ పొందుచున్న వారిని సంఘములోనికి చేర్చుతూ ఉన్నాడు.
0: So today we're going to ask another very, very important question. How many churches did Jesus build?
1: చూడండి, అయితే గత వారం మనము ఆ విధమైనటువంటి అంశాలను నేర్చుకుని ఉన్నాము. మరి ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా వినండి. చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఈ రోజు నేర్చుకుని పోతున్నాము. ఆ అంశం ఏమిటి అని అంటే యేసు క్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడు.
0: సో ఇఫ్ ద బైబిల్ టెల్స్ us that once we're baptized, we're added to the church, the assembly, the them, the saved, then what is what body, what church are we put into? It's a natural question.
1: చూడండి చాలా సామాన్యమైనటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు వారందరినీ కూడా సంఘంలోనికి చేరుస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయి, లేదా ఎన్ని శరీరాలు ఉన్నాయి, లేదా ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని అనేకమైనటువంటి ఏవైనా ఉన్నాయా అనేటువంటివి ఇది ఈరోజు చాలా సామాన్యమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈరోజు తెలుసుకుందాం.
0: And there are many people today that say that there are many churches. And of course there are. You know there are very many churches or people who call themselves the correct and proper church.
1: చూడండి చాలా మంది మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, చాలా మంది ఏమని చెప్తారు చెప్పండి, ఎన్ని సంఘాలు ఉన్నాయని అంటే చాలా సంఘాలు ఉన్నాయి అని చెప్తారు ఎవరైనా. నిజమా కాదా? అనేకమైన సంఘాలు ఉన్నాయి. ప్రాపర్ ఎవరైనా సామాన్యంగా మాట్లాడేటువంటి మాటే అది. చాలా సంఘాలు ఉన్నాయి. ఇంకా మన భారతదేశంలో అయితే ఎన్ని వీధి వీధికి ఒక సంఘాలు ఉన్నాయి, వీధి వీధికి కొన్ని రకరకాలమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే ఈరోజు దాని గురించి చాలా వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
0: And there are a lot of people that say that, well, one church is as good as another.
1: చూడండి చాలా మంది ఇంకా ఏమని చెప్తారంటే ఈ సంఘము ఆ సంఘం కంటే బాగుంది అని చెప్తారు. పోటీ పడుతుంటారు కదా, మా సంఘము మీ సంఘం కంటే బాగుంటది, లేదా వాళ్ళ సంఘం ఆ సంఘం కంటే బాగుంటది అని చెప్పి చాలా మంది సంఘాలను విభేదిస్తూ మాట్లాడుతూ కూడా ఉంటారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి.
0: Some people also say, well, we're all going to heaven, we're all going to one place, we're just taking different roads. You take this road, I take that road, another takes another road.
1: చాలా మంది ఏమంటారంటే మనం అందరం పరలోకానికి వెళ్తాము, నీ యొక్క విశ్వాసం నీది, నా యొక్క విశ్వాసం నాది, నా మార్గం నాది, నీ మార్గం నీది అన్నట్టుగా అందరూ రకరకాలుగా మార్గాలను చూపిస్తూ ఎవరి విశ్వాసం వారిది అని చెప్తారు. కానీ మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తామని నమ్ముతామో, మళ్ళా పరలోకానికి వెళ్తామని నమ్ముతూ ఉంటాం. ఓకే.
0: Here in America, sometimes on Saturday in the newspaper, you'll see an ad that will say, attend the church of your choice.
1: చూడండి అమెరికాలో అంట శనివారం పూట న్యూస్ పేపర్ లో వస్తుంది అంట, ప్లీజ్ హియర్
0: అటెండ్ ద చర్చ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: చూడండి సంఘానికి మీరందరూ కూడా వెళ్ళండి, అది మీ ఇష్టం అని చెప్తూ ఉంటారంట ఒక న్యూస్ పేపర్ లో శనివారం అమెరికాలో.
0: So it's a nice thought. They're just trying to get people to go to church, but whoever does the advertisement is thinking, well, just attend whichever church you want to, they're all the same.
1: చూడండి ఒక మాట గమనించండి, అమెరికాలో అంట ప్రతి శనివారం పూట ఒక పోస్ట్ వస్తుందంట ఈ న్యూస్ పేపర్ లో ఏమని అంటే, ఆదివారము సంఘానికి చర్చికి వెళ్ళండి, ఆదివారము సంఘానికి వెళ్ళండి, మీకు తోచిన సంఘానికి, మీరు దగ్గరగా ఉన్న సంఘానికి మీరు వెళ్ళండి అని చెప్పు ఆదివారం పూట న్యూస్ పేపర్ లో ఇలాగ పత్రిక ప్రకటన వస్తూ ఉంటదంట. అయితే అది చాలా మంచిదే. అది ఆ పత్రికా ప్రకటన వారిని ఏం చేస్తుందంటే, మీరు సంఘానికి వెళ్ళండి, మీరు ప్రార్థనకి వెళ్ళండి అని మీ వాళ్ళను ఉత్తేజపరిచేదిగా ఉంటున్నదే గానీ ప్రాపర్ గా ఏ సంఘానికి వెళ్ళాలి, నిజమైనంత ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియజెప్పుకోకుండానే మాట్లాడుతూ ఉంటది.
0: సో the question is, if I'm going to attend the true church, the true gathering of people that the Lord adds us to, do I do what people say or do I do what the Bible says?
1: చూడండి ఒకవేళ మనము బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి నిజమైన సంఘంలోనికి గనక మనం గ్యాదరింగ్ అంటే కూడికకు లేదా ఆరాధనకు మనం ఒకవేళ కూడుకున్నట్లయితే అది సరిగానే ఉంటది బైబిల్ ప్రకారంగా. ఓకే.
0: Okay, so secondly, we ask, did Jesus build many churches or did he build one church? And that's the purpose of our lesson today.
1: చూడండి ఈరోజు మనము ఏ విషయాన్ని గురించి నేర్చుకుని పోతున్నామంటే, యేసుక్రీస్తు ఒక సంఘాన్ని కట్టాడా లేదా అనేకమైన సంఘాలను కట్టాడా, ఈరోజు మనం నేర్చుకుని పోతున్నాం. జాగ్రత్తగా మీరు కూడా వినండి, ఆలోచన చేయండి. ఐఎమ్ ఆస్కింగ్ దేమ్ బ్రదర్ క్వశ్చన్. యేసుక్రీస్తు ఎన్ని సంఘాలను కట్టాడు మీరు చెప్పండి ప్రశ్నకు సమాధానంగా. యేసుక్రీస్తు ఎన్ని సంఘాలను కట్టాడు? ఎన్ని సంఘాలను కట్టాడు మీరు చెప్పండి, పర్లేదు. శృతి అనే కాదు, అందరు కూడా చెప్పండి, మీరు కూడా ఎన్ని సంఘాలను కట్టాడు యేసుక్రీస్తు? ఒకటేనా? ఓకే, దేర్ ఇస్ వన్
2: ఓన్లీ చర్చ్.
0: ఓకే, గ్రేట్. All right, so let's go to point number one to answer these questions today.
1: చూడండి, మనము ఆ సమాధానానికి, ఆ ప్రశ్నకు సమాధానంగా మొదటి యొక్క పాయింట్ మనం చూసుకోవడానికి ముందుకు వెళ్దాము. చదవండి, మీరు బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తీసి చదవడానికి ప్రయత్నం చేయండి వచనాలు చెప్తున్నప్పుడు. ఓకే బ్రదర్.
0: All right. Point number one on our lesson today, point number one, Jesus said, my church, he promised to build my gathering of people.
1: చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈ రోజు మనం చదువుకొని పోతున్నాము. ఆ వాగ్దానం ఏమై ఉన్నదనంటే, నేను నా సంఘమును కట్టదను అని చెప్పాడు బైబిల్లో. ఆ వచనాన్ని మనం ఈరోజు చూసుకుందాం ఒకసారి. ఓకే బ్రదర్.
0: All right, let's notice in our Bibles this first scripture, which is Matthew 16, verse 18. If someone will read it.
1: Matthew 16, verse 18. Can you read it again?
0: So let's read that scripture. Matthew 16,
3: 18.
1: జాగ్రత్త చూడండి, మరియు నీవు పేతురువు
3: ఈ బండ మీద నా సంఘమును కట్టుదను,
1: ఈ బండ మీద నా సంఘమును కట్టేదను,
3: పాతాళపు లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని
1: నీతో చెప్పుచున్నాను. అర్థమైందా? ఇక్కడ వచ్చిన జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 16:18 వచ్చిన తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. చదివాం ఇప్పుడు, తర్వాత మీరు చదువుకోండి ఒకసారి. ఓకే బ్రదర్.
0: All right. So notice, these are the words of Jesus. These are not Brother Paul in America's words. These are not Brother Ravi in India's words. These are the words of Jesus Christ, our Lord and Savior.
1: ఇక్కడ ఈ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? అమెరికాలో ఉన్నటువంటి సహోదరుడు మాట్లాడుతున్నాడా, లేదా ఇండియాలో ఉన్నటువంటి సహోదరుడు నేను మాట్లాడుతున్నానా, లేదా మీరు మాట్లాడుతున్నారా? ఈ వచనంలో ఎవరు మాట్లాడేది? ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు తన సొంత మాట మాట్లాడుతూ ఉన్నారు నోటి ద్వారా.
0: సో జీసస్ డిడ్ నాట్ సే ఐ విల్ బిల్డ్ మెనీ ఆర్ మై చర్చెస్ ప్లూరల్.
1: చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు
0: మై చర్చ్.
1: ఓకే, అండ్ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పలేదు? బాగా చదవండి, వచ్చిన చూడండి ఒకసారి. మీరు నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను నా సంఘము కట్టేదను అని చెప్పాడా, లేదా నా సంఘములను కట్టేదను అని చెప్పాడా? అనేకములు అన్నట్టుగా ములు పలికాడా, లేదంటే ఒకదాని గురించి మాట్లాడుతున్నాడా? అర్థమవుతుందా? నేను నా సంఘమును కట్టేదను, లేదా నా సంఘములను కట్టేదను అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇది ఒక్కదాన్ని కట్టేదని అని చెప్పాడు, కానీ అనేకమైన వాటిని నేను కడతాను అని చెప్పలేదు కదా యేసుక్రీస్తు. అక్కడ ఆన్సర్ ఏంటంటే, సమాధానం ఏంటంటే, ఒక్కదాన్నే కట్టేద్దానని అని చెప్పాడు వాగ్దానంగా. ఓకే,
0: ఆల్ రైట్. సో జీసస్ సేస్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, వన్ చర్చ్ ఓన్లీ.
1: చూడండి, అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, కేవలము నా సంఘమును కట్టేదనను, నా సంఘమును కట్టేదననే చెప్పాడు, కానీ నా సంఘములను కట్టేదను అని అనేకములను గురించి చెప్పినట్టుగా చెప్పడం లేదు అక్కడ.
0: And he does that because the church belongs to Jesus. We as penitent, those who repent and are baptized believers, belong to him and are placed in his church.
1: చూడండి, ఆయన కేవలము నా సంఘమును కట్టదనని చెప్పాడు. ఆ సంఘములో ఎవరెవరు ఉంటారంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము రక్షణ పొందుకుంటున్నటువంటి మనం అందరం కూడా అందులో ఉంటాము.
0: So he's the builder.
1: చూడండి, ఆ సంఘాన్ని కట్టేది ఎవరు? అక్కడ బిల్డర్ ఎవరు? కట్టేటువంటి వారు ఎవరు? మన భాషలో చెప్పుకుంటే అక్కడ కట్టేది ఎవరు? మేస్త్రి ఎవరు?
0: He's also the owner.
1: ఆయన అలాగే దానికి కట్టేటువంటి దానికి ఆయనే యజమానుడిగా కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంటిని కట్టినటువంటి వారు దీనికి యజమానుడా కాదా? అలాగే యేసు నేను నా సంఘమును కట్టేదని అని చెప్పినప్పుడు ఆ కట్టేది అక్కడ యేసు మాత్రమే కడుతున్నాడు. అదే విధంగా దానికి యజమానుడు కూడా యేసు అయి ఉన్నాడు.
0: And he is the one and only authority.
1: చూడండి ఆయనకు మాత్రమే కేవలము అధికారం ఉన్నది ఆయనకు మాత్రమే ఆయన దాని మీద యాజమాన్యంగా ఆయన మాత్రమే ఉంటూ ఉన్నారు సంఘం మీద
0: The church did not come from man and it did not come from human tradition.
1: చూడండి సంఘము అనేటువంటిది మనిషిని యొక్క నిర్ణయాల చొప్పున తయారు అవడం లేదు సంఘము అనేటువంటిది మనిషిని యొక్క ఆచారాల వలన నడిపించబడదు సంఘము అనేటువంటిది కేవలం క్రీస్తు యొక్క ఉద్దేశాల ప్రకారమే నడిపింపబడాలి నడిపింపబడుతుంది
0: It was not invented by a preacher.
1: ఇక్కడ సంఘములో బోధకులు ఉంటారు
0: It was not invented by a priest.
1: Priest.
0: Priest, uh-huh. Priest. Like in the Catholic Church, a priest.
1: చూడండి ఇక్కడ యాజకులు కూడా ఉంటారా
0: It wasn't invented by the Pope or any denomination.
1: చూడండి మనము వేరే ఇతర మత శాఖలలో చూసినట్లయితే బోధకుడు ఉంటాడు తర్వాత పోప్ ఉంటాడు తర్వాత యాజకుడు ఉంటాడు పూజారిలాగా యాజకుడుగా ఉంటాడు అనేకమైనటువంటి వారు డినామినేషన్ అన్న మత శాఖల వాళ్ళలో మనం చూడొచ్చు చాలా మందిని
0: So we notice in Matthew 16:18 he says I will build my church.
1: చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ యేసు ఏమని చెప్తున్నాడంటే నా సంఘమును నేను కట్టేదను అని చెప్పి మాట వాగ్దానంగా చెప్తూ ఉన్నాడు.
0: So when we ask the question how many did Jesus build then we have to begin with the words of Jesus and he says I will build One church, that's my church, that belongs to me.
1: చూడండి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే నేను నా సంఘమును కట్టేదనని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కడుతున్నాడు ఇక్కడ ఆయనకు ఎన్ని సంఘములు చెందినవిగా ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి సంఘములు ఎన్నిగా ఉంటున్నాయి అక్కడ అనేకములు ఉన్నాయా లేకపోతే ఒకటిగానే ఉంటున్నదా ఒకటే మాత్రమే ఉంటున్నదా ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది రైట్ There is only one church.
0: Only one. All right. So let's notice point number two about the question. How many churches did Jesus build? The Bible tells us there is one body or only one group of people, one gathering, only one.
1: చూడండి బైబిల్లో చెప్తున్నది కేవలము ఒక్క శరీరము మాత్రమే క్రీస్తుకు ఉన్నట్టుగా చెప్తున్నది ఒక్క శరీరం మాత్రమే ఒక్క ఆలయం మాత్రమే యేసుక్రీస్తుకు ఉన్నట్టుగా మనం చూస్తాము
0: All right, let's read Ephesians 4 and verse 4. Ephesians 4 and verse 4.
1: 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. Just wait, brother. Here people are trying to read.
0: Okay, sure.
1: చదవండి ప్రసాద్ చదువు ఎఫెసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం పేజీ నెంబర్ 175 కొత్త నిబంధన శరీరము ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడి
0: This Bible verse is very clear, just as crystal clear as glass.
1: చూడండి ఈ వచనంలో చాలా తేటగా చెప్పబడుతుంది మాట. యేసుక్రీస్తు గురించినటువంటి మాట ఇక్కడ ఈ వచనంలో చాలా తేటగా చాలా నీటుగా చాలా బాగా వివరించబడుతున్నది ఈ వచనంలో.
0: The Bible says there is one body.
1: చూడండి ఇక్కడ బైబిల్లో ఏమని చెప్తుంది ఇక్కడ ఒక్క శరీరము మాత్రమే ఉన్నది అని చెప్పబడుతుంది
0: not hundreds of bodies not thousands of bodies only one body
1: ఇక్కడ 100 శరీరాలు ఉన్నట్టుగా గాని వేల శరీరాలుగా ఉన్నట్టుగా గాని చెప్పబడడం లేదు కేవలం క్రీస్తుకు ఒక్క శరీరం మాత్రమే ఉన్నట్టుగా చెప్పబడుతుంది యేసుక్రీస్తుకి ఎన్ని ఉన్నాయి శరీరాలు yes
0: all right so when we look at the religious world and you see Baptist and Methodist and Catholic and so many others. The Bible never says there are many bodies. It says there is only one body.
1: చూడండి, ఇప్పుడు బైబిల్లో లేకుండా బైబిల్ పాటు బైబిల్ ప్రకారం కాకుండా మనము ఇతర మత శాఖల వారిని చాలా మందిని గమనించవచ్చు. చాలా మంది కొన్ని రకాల రకాలుగా ఆ సంఘాలను పిలుచుకుంటూ ఉన్నారు. ఎలాగంటే బాప్టిస్ట్ సంఘం అంటారు కొందరు, రోమన్ క్యాథలిక్ అంటారు కొందరు, ఇక వేరే ఆర్సీఎం వాళ్ళు అంటే ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ రెండు ఒకటే, ఇక వేరే ఇతర డినామినేషన్ చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు మేము ఫలానా కలవరి టెంపుల్కి అంటారు, లేదంటే మేము ఫలానా వేరే టెంపుల్కి వెళ్తున్నామంటారు, లేదా మేము వేరే మందిరానికి వెళ్తున్నామంటారు, వేరే సంఘానికి వెళ్తున్నామంటారు. చాలా మంది విభజించినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, మేము ఆ సంఘం మీరు ఈ సంఘం అన్నట్టుగా విభజించి మాట్లాడుతూ ఉంటారు సంఘాల గురించి.
0: So question, when we go to the doctor, he examines your body, if you're sick or if you just have a physical exam, he's examining your body. You don't walk into the doctor with two bodies or three bodies. When it talks about one body, we go to the doctor, he only looks at one body, and the same is true with the church. There are not many bodies. There's only one body.
1: ఇప్పుడు ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకోండి, నువ్వు ఏదైనా బాధలేక నువ్వు వైద్యశాలకు వెళ్ళావు అనుకోండి, నీ శరీరంలోనూ నీ అవయవాలలోనూ ఏదో బాగాలేదు నీకు, లేదా ఏదైనా జబ్బు చేసింది నీకు, హాస్పిటల్కి వెళ్ళి నువ్వేమంటావు, ఇదిగో ఈ శరీరంలో నాకు బాగలేదు, నాకు సమస్యగా ఉందని చెప్తావా, లేదా నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఇంకొక శరీరం ఉంది ఆ శరీరం కూడా బాగలేదు, లేదా ఇంకొక శరీరం ఉంది ఆ శరీరానికి బాగలేదు అని చెప్పి నువ్వు చెప్తావా, ఏమని చెప్తావు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి, నాకుండేది ఒకటే శరీరము దీన్ని బాగు చేయండి అని చెప్తావు, కానీ నాకు వేరే శరీరాలు ఉన్నాయని చెప్పి అనేకమైన శరీరాల గురించి నువ్వు చెప్తావా. అలాగే యేసుక్రీస్తుకు కూడా అంతే, ఒకటే శరీరం ఉంటుంది, ఒకటే ఆలయం ఉంటుంది, ఒకటే సంఘంగా ఉంటుంది.
0: All right, let's read Colossians 1 verse 18. We're going to read this for this point and also for the next point. So this verse is very important, but Colossians 1 verse 18.
1: చూడండి, కొలసలకు రాసిన పత్రిక 1:18 ఒకసారి చదవండి. చదవండి ఎవరైనా, కొలసలకు రాసిన పత్రిక 1:18. కొత్త
0: నిబంధన
1: 1:18, పేజీ నెంబర్ 182, కృత నిబంధన. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. Yes, brother.
0: Right. So notice the first part of the verse that says the body is the church. Jesus is the head of the body. That body is the church. One church.
1: చూడండి, ఇక్కడ 1:18 ఒక లైన్ ఉంది కదా, వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ? సంఘము అని చెప్పాడా, సంఘములు అంటున్నాడా? సంఘము అనేటువంటి దాన్ని ఏ దాంతో పోలుస్తున్నాడు ఇక్కడ? ఒకసారి చదవండి ఆ వచనాన్ని. సంఘము అని శరీరమునకు, సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు అక్కడ దేవుడు? సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? శరీరము, బాడీ అంటారు, శరీరంతో పోల్చాడు. సంఘము అనేటువంటి శరీరానికి ఒక్కడే శిరస్సుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు శిరస్సు, హెడ్. ఈ శరీరం అనేటువంటి సంఘానికి యేసుక్రీస్తు తలకాయలాగా ఉన్నాడు, శిరస్సులాగా ఉన్నాడు, అధిపతిలాగా ఉన్నాడు, యజమానులాగా ఉన్నాడు. ఈ శరీరం అంతటిని కూడా ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? సంఘం అని పిలుస్తున్నాడు. ఇలాగా సంఘము అనేటువంటి ఈ శరీరానికి క్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉన్నాడు. ఓకే బ్రదర్.
0: ఆల్ రైట్, సో వి లెర్న్ ఫ్రమ్ ఎఫెసియన్స్ 4 అండ్ కొలొస్సెన్స్ 1, the body is the church and the church is the body.
1: ఇక్కడ కొలసిలు రాసిన పత్రిక 1:18 ప్రకారము, అలాగే ఎఫెసి రాసిన పత్రిక 4:4 ప్రకారం మనము రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, సంఘము అనేటువంటి శరీరానికి, శరీరం అనేటువంటి సంఘమునకును అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక్కడ. శరీరం అన్నా సంఘము అన్నా రెండు ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? ఒకటి దానిగానే చూపిస్తున్నాడా, వేరువేరుగా చూపిస్తున్నాడా? శరీరం అన్నా సంఘం అన్నా కూడా రెండు ఒకటిగానే ఉంటున్నాయి ఇక్కడ. ఓకే,
0: సో దేర్ ఇస్, ఇఫ్ దేర్ ఇస్ వన్ బాడీ, సే దట్, సో ఇఫ్ దేర్ ఇస్ వన్ బాడీ,
1: ఒకవేళ ఒకటే శరీరం ఉన్నట్లయితే,
0: అండ్ హిస్ అండ్ ద బాడీ ఇస్ ద చర్చ్.
1: చూడండి, ఒకటే శరీరం గనక ఉన్నట్లయితే ఆ ఒకటే శరీరం ఏమైనది అక్కడ? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దయచేసి మీరు వినండి, నేను చెప్తున్న దాన్ని ఫాలో అవ్వండి చాలు మీకు. ఒకటే శరీరం ఉన్నప్పుడు, ఒకటే శరీరం అని దేవుడు చెబుతూ ఉన్నప్పుడు శరీరాన్ని దేనితో పోల్చాడు అక్కడ దేవుడు? శరీరాన్ని దేనితో పోల్చాడు? సంఘంతో. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే శరీరం ఉన్నప్పుడు ఒకటే శరీరంతో పోల్చినటువంటి సంఘం కూడా ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటాయా, అనేకములు ఉంటాయా? ఒకటే ఉంటాయి.
0: So that means that there's only one church. And it's just like 1 + 1 = 2. It's a very simple formula. If the as we mentioned, if there's one body, the body's the church, there's only one church. It's just like a simple math equation. It's not complicated.
1: ఇక్కడ ఏది సమస్యగా లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలోనే సమస్యగా ఉంది. ఏంటంటే ఒకటే శరీరము, ఒకటే సంఘము. ఒకటే శరీరము, ఒకటే సంఘము అన్నప్పుడు ఆలయాలు, మందిరాలు అన్ని కూడా ఎన్ని అయి ఉంటాయి అక్కడ? ఒకటే ఉంటుంది. ఇది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మ్యాథ్ ఎవరైనా లెక్కలుగా పూరించుకున్నప్పుడు ఒక శరీరము, ఒక సంఘము = 2 అవ్వచ్చు కదా, 3 అవ్వచ్చు కదా అని ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఆయన ఒకదాని గురించే మాట్లాడుతున్నాడు, దాని గురించే శరీరం అనే దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. రెండింటిని కూడా ఒకదాని మాత్రమే వివరిస్తూ ఉన్నాడు.
0: So if we're very honest with ourselves, we have to admit that the Bible teaches there is only one gathering, one church, one body.
1: చూడండి, బైబిల్ కేవలము అనేకముల సంఘముల గురించి మాట్లాడడం లేదు. ఎక్కడ కూడా బైబిల్లో ఎక్కడ చూసినా ఎన్ని సంఘాల గురించి మాట్లాడుతుంది? ఇక్కడ ఒకటే శరీరం అంటుంది, ఒకటే సంఘం అని చెప్పబడుతుంది, ఒకటే ఆలయం అని చెప్పబడుతుంది, ఒకటే సమూహం అని చెప్పబడుతుంది. ఆత్మల యొక్క సమూహం ఒకటే అని చెప్పబడుతుంది. ఓకే,
0: ఆల్రైట్, లెట్స్ మూవ్ టు పాయింట్ నంబర్ 3.
1: అలాగే అదే ప్రశ్నలో మూడో భాగాన్ని మనం చూసుకుందాము.
0: Christ is the one head or the only head of the body.
1: చూడండి, శరీరము అనే దానికి క్రీస్తు ఒక్కడే శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. సంఘాన్ని శరీరంతో పోల్చాడు కదా, సంఘాన్ని దేంతో పోల్చాడు? ఇక్కడ శరీరంతో పోల్చాడు. శరీరము అనేటువంటి ఈ శరీరానికి, సంఘము అనేటువంటి ఈ శరీరానికి క్రీస్తు ఒక్కడు మాత్రమే శిరస్సుగా ఉంటున్నాడు. మీరు గమనించండి, శిరస్సు అంటే ఏంటో మీకు వివరించాల్సిన అవసరం ఉంది. శిరస్సు అంటే ఏంటో మన తర్వాత వివరిస్తాడు
0: బ్రదర్.
1: దే ఆస్కింగ్ బ్రదర్, డోంట్ నో రియల్లీ వాట్ ఈస్ ద హెడ్, ఇట్ ఈస్ మీన్స్ మీనింగ్ ఆఫ్ వాట్.
0: Right. Well, Christ is, and we're going to read this verse again, but Christ is the head of the body. Like you have a head, I have a head, and then we have the body. We have, you know, the arms, the legs. So you have a head, and then you have a body. Christ is the head, the top, and then we are the body as the church.
1: Okay. చూడండి, మనందరికి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అనేకములు అన్ని ఉన్నాయి, కానీ మనకు ఎన్ని తలకాలు ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది. ఆ తలను దేంతో పోలుస్తున్నాడు బైబిల్లో అంటే శిరస్సును క్రీస్తుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ తలలో ఏది నిశ్చయించుకుంటుందో ఆ పదాన్ని ఆ విధంగానే ఏం చేస్తుంది శరీరం అంతా కూడా? మీరు ఆలోచన చేయండి, ఇక్కడ నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అదే చేస్తుందా నీ శరీరము, వేరేది చేస్తుందా? ఒకవేళ నీ తల చెప్పినట్లు కనుక శరీరం చేయలేదంటే నువ్వు ఏమని పిలుస్తారు? పిచ్చోడు అంటారు అన్నా కాదా? ఈ తలలో ఏదైతే ఆలోచన చేస్తావో అదే మాట్లాడుతుంది. ఈ తలలో ఏదైతే చూడాలనుకుంటావో అదే చూస్తావు. ఈ తలతో ఈ తలలో ఏదైతే నిర్ణయించుకుని ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటావో అక్కడికే నీ వెళ్తావు. కానీ ఈ తల ఒకటి ఆలోచన చేసి చేతిలో ఒక రకంగా చేయవు కదా. అలాగే ఈ శరీరం, సంఘం అనేటువంటి ఈ శరీరానికి తలలాగా ఎవరున్నారు? ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. అప్పుడు శరీరం అంతా కూడా దేని ప్రకారం నచ్చాలి? తల ఎవరు? క్రీస్తు. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్.
0: Okay, and I'll just explain a little more because this is very important. No body can exist without the head. If you chop off my head, my body's going to die because I don't have any brain. I don't have anything to guide me if my head is gone. And so Jesus is the head. He's the most important part of the church, the body.
1: చూడండి, ఒకవేళ నా శరీరంలో ఈ తలను మంక నేను తీసేసినట్లయితే నా బాడీ అంతా ఏమైపోతుంది? చనిపోతుంది కదా, మృతమైపోతుంది కదా. ఈ శరీరంలో ఈ తలను పక్కకు తీసేస్తే అప్పుడు ఈ తలకు సారీ శరీరానికి నడిపించడానికి మెదడు ఉండదు, ఆలోచన చేయడానికి బుర్ర ఉండదు, ఏమి ఉండదు. కాబట్టి ఈ శరీరం ఏమైపోతుంది, చనిపోతుంది. ఈ శరీరానికి ఈ తల ఉన్నప్పుడే ఇది జీవంతో ఉంటుంది. ఈ తలలో అంటే ఈ తలలో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ కానీ ఈ మెదడు కానీ ఈ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా నడిపించుతున్నప్పుడే ఈ శరీరం అంతా కూడా నడుస్తుంది. ఇది లేదు అని చెప్పి దీన్ని పక్కకు తీసేసామనుకోండి, ఈ శరీరం పనికిరాదు. అలాగే క్రీస్తు కూడా సంఘానికి హెడ్ లాగా ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారమే శరీరం అనే సంఘం నడవబడాలి. ఓకే.
0: And sadly, that's what anybody that says that there are a number of churches or we don't have to do what the Bible says, we're going to do what we want to do. That's essentially what they're doing, Ravi, is they're chopping off Jesus. They're chopping off the head, and they're saying we as the body are going a different direction. And that's not possible.
1: బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే, నేను ఆ సంఘానికి చెందినవాడిని, నేను ఈ సంఘానికి చెందినవాడిని అని చెప్పుకుంటూ క్రీస్తు యొక్క తలకాయను తీసేసి ఆదానికి దీనికి అప్లై చేయడానికి చూస్తూ ఉంటారు. ఇంకా బాగా గమనించినట్లయితే తల యొక్క ఆలోచన ప్రకారం నడవకోకుండా, అంటే ఈ శరీరం ఈ శిరస్సు యొక్క ఆలోచన ప్రకారం నడవకోకుండా ఇష్టం వచ్చినట్టు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్లకు ఈ తల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఓకే.
0: Okay. All right. Let's talk about point number three. Maybe this will also help to clear up. Let's read one more time Colossians 1:18. Christ is the one head. Let's read that again and make a further point.
1: కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి చదవండి. కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యతము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. రైట్ బ్రదర్.
0: ఆల్రైట్. సో జీసస్ సేస్ హియర్ దట్ ఆర్ ది అపోస్టిల్ పాల్ సేస్ దట్ క్రైస్ట్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది బాడీ. We don't have many heads. There's only one head.
1: అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు 18వ వచనంలో, సంఘము అను శరీరమునకు ఎవరుగా ఉంటున్నారు ఇక్కడ శిరస్సు? సంఘము అను శరీరమునకు క్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. ఆయన శిరస్సులు అనేకములైన శిరస్సులు లేవు, ఇక్కడ ఒకే శిరస్సుగా ఉంటున్నాడు. ఆయన మాత్రమే ఎవరు? యేసుక్రీస్తు.
0: When God created Adam and Eve from the very beginning, he did not create them with two or three different heads. It would be very unnatural.
1: చూడండి, ఆదాము కాలంలో ఆదాము హవ్వను తయారు చేసినప్పుడు ఒక శరీరానికి ఎన్ని తలలు పెట్టాడు అక్కడ? మీరు ఆలోచన చేయండి. ఆదాము అనేటువంటి ఆ మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు ఎన్ని శరీరాలను పెట్టాడు అక్కడ? సారీ, ఎన్ని తలలను పెట్టాడు అక్కడ ఆదాముకు? ఒక్కటే పెట్టాడు, ఓన్లీ వన్.
0: రైట్. సో జస్ట్ లైక్ ది ఫిజికల్ బాడీ వుడ్ బి అన్నాచురల్ విత్ మెనీ హెడ్స్, సో వుడ్ ది స్పిరిచువల్ బాడీ బి అన్నాచురల్ విత్ మెనీ డిఫరెంట్ హెడ్స్. దేర్స్ ఓన్లీ వన్ హెడ్, దట్స్ జీసస్ క్రైస్ట్.
1: అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఆలోచన చేయండి. సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంగా చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంగా చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఆ శరీరానికి భూ సంబంధంగా ఎన్ని తలకాయలు అయితే ఒక మనిషినికి ఉంటాయో, అలాగనే క్రీస్తుకు కూడా ఒకటే మాదిరిగా ఒకటే శరీరంగా ఒకటే శిరస్సుగా ఉంటున్నాడు తప్ప అనేకమైనటువంటి శిరస్సులు లేవు ఇక్కడ సంఘానికి. సంఘం అనే శరీరం మనకు అనేకమైన శిరస్సులు లేవు, ఒకటే శిరస్సు. ఆ శిరస్సు ఎవరు? మీరు గమనించండి, శిరస్సు అని పలుకుతున్నప్పుడు యజమానుడు అనండి. శిరస్సు అని పలుకుతున్నప్పుడు దాని యొక్క యజమానుడు నడిపించేవాడు అని గుర్తుపెట్టుకోండి, దాని యొక్క బుర్రాన్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఒక్కడు మాత్రమే దాన్ని నడిపించేటువంటి వాడు, వేరే ఎవరు కూడా నడిపించడానికి ఆధిపత్యం లేదు. ఎందుకో తర్వాత చూద్దాం. ఓకే.
0: Alright, so there's one head. There's no authority for a pope, which they say is the representative of Christ here on earth. There's no single priest or a bunch of priests there's only one head, that's Jesus Christ.
1: చూడండి చాలా మంది సంఘాలకు ఎవరిని నాయకులుగా పెడుతుంటారు అంటే పోపులను పెడుతూ ఉంటారు తర్వాత మా సేవకులు ఈ సంఘానికి ముందుండే వాళ్ళు నాటి పెద్దలు దీనికి అని చెప్పి సంఘానికి యజమానులాగా ఎవరిని పెడతారంటే పోపులను లేకుంటే యాజకులను లేదంటే బోధకులను వీళ్ళను సంఘానికి నాయకులాగా పెడుతూ ఉంటారు ఇక్కడ అలాగే చెప్పబడడం లేదు బైబిల్లో కేవలము క్రీస్తు ఒక్కడిని మాత్రమే యజమానుడిగా చూపిస్తుంది బైబిల్ ఇక్కడ మీరు గమనించండి మీకు క్లియర్ గా ఉందా సంఘము శిరస్సు అనేటువంటిది రెండు ఒకటే సంఘము అనేటువంటిది గోడలు నాలుగు గోడలు కలిగినటువంటి బిల్డింగ్ కాదు సంఘం అంటే సంఘం అంటే ఆత్మల యొక్క సమూహమే సంఘము ఇక్కడ ఎవరైతే క్రీస్తు పేరిట బాప్తిసం పొంది ఉన్నారో వారందరూ కలిపితే ఇక్కడ మనం అందరం సంఘము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని రక్షింపబడిన తర్వాత మనం ఎక్కడైతే కూడుకుంటామో మన అందరం కూడా సంఘమే అయితే ఈ సంఘము అనేటువంటి దీనికి ఈ సంఘం అనే ఆలయానికి ఈ సంఘం అనే శరీరానికి క్రీస్తు ఒక్కడే తలకాయ క్రీస్తు ఒక్కడే హెడ్ ఈ విధంగానే నడిపింపబడాలి సంఘం అనే శరీరము లేదా వాళ్ళ యొక్క పోపు యొక్క ఆలోచనతోనో లేకంటే ఇతర వేరే నాయకుల యొక్క ఆలోచనతోనో లేదంటే పెద్దల యొక్క ఆలోచనలతోనో నడిపించడానికి ఇక్కడ మనకు వీలు లేదు కేవలం బైబిల్లో చెప్పినటువంటి క్రీస్తు యొక్క ఆలోచన చెప్పిన ప్రకారమే మనం నడిపింపబడాలి సంఘంగా ఓకే
0: రైట్ మై హెడ్ వేర్ ది బ్రెయిన్ ఇస్ హస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ ది బాడీ
1: చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ తలలో ఉన్నటువంటి ఈ ఆలోచనలే నన్ను ఏం చేస్తున్నా ఇప్పుడు మాట్లాడేదానికి నన్ను చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నేను ఏమైతే విన్నానో ఇక్కడైతే జంక్షన్ అవుతుంది కదా ఇక్కడ జంక్షన్ లో అంతా కూడా రికార్డ్ అవుతుంది కదా మాటలు కానీ చూపులు కానీ అన్ని కూడా ఇక్కడ ఏదైతే నేను మాట్లాడాలని ఈ చేత్తో ఇట్లా కొట్టుకోవాలని నేను అనుకుంటానో అప్పుడే ఈ శరీరం ఏం చేస్తుంది ఇక్కడ ఆలోచన చేసుకున్న దానిని బట్టి ఈ శరీరం ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతూ నడుపుతూ ఉంది కదా ఇది ఫిజికల్ గా మనం భూ సంబంధంగా ఆలోచన చేస్తే నీ తలలో చెప్పినటువంటి ఆలోచన బట్టే నీ కాళ్ళు నడుస్తాయి నీ చేతులు చేస్తాయి నీ కళ్ళు చూస్తాయి నీ నోరు మాట్లాడుతుంది అలాగే సంఘం కూడా అలాగే ఉంది చెప్తాడు
0: సో ఇఫ్ ఐ వాంట్ టు రైజ్ మై హ్యాండ్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్ బట్ మై బ్రెయిన్ టెల్స్ మై హ్యాండ్ టు రైజ్ అప్ దేర్స్ నో మిడిల్ ఐ డోంట్ హావ్ టు గో టు సంథింగ్ ఎల్స్ టు టెల్ మై హ్యాండ్ టు రైజ్ ఇట్స్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్ లైన్ బిట్వీన్ మై హెడ్ అండ్ మై బాడీ
1: చూడండి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇప్పుడు మీ చేతులను ఎత్తడానికి మీ ప్రయత్నం చేసినప్పుడు మొదటగా అది ఎక్కడ నిర్ణయించబడుతుంది మీ చేతులను పైకి లేపడానికి మీరు అనుకున్నప్పుడు ఎవరు సహకరించేది అక్కడ ఎవరు ఆజ్ఞాపించుతారు ఆ చేతికి బ్రెయిన్ కదా నీ బుర్రలో నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆలోచన ఇదిగో ఆయన చెప్తున్నాడు నేను చేతులు ఎత్తాలి ఇప్పుడు అని చెప్పి నీవు ఇక్కడ ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో అప్పుడు నీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఆలోచన చేస్తావో ఆలోచన బట్టి నువ్వు చేతులు లేపుతావు ఒక చేయి లేపాలనా రెండు చేయి లేపాలనా మూడు చేయి లేపాలనా అని నువ్వు అనుకుంటావు అప్పుడు అంటే ఇక్కడ ఏదైతే ఆలోచన చేస్తావో అదే నీవు నీ శరీరం చేస్తుంది క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు ఓకే
0: అండ్ సో ఇఫ్ మై బాడీ హ్యాడ్ మెనీ డిఫరెంట్ హెడ్స్ దేర్ వుడ్ బి సమ్ కాంపిటీషన్ Maybe one brain would say, okay, raise your hand, and another head would say, well, no, I want to raise the foot, or I want to raise the other hand. It would complicate everything, and that's what happens today. There are supposedly many heads, many churches, and they all want to go a different direction. Did I say too much, or you got it?
1: Okay. ఇంకొక తలను నేను తగిలించుకొని ఉన్నప్పుడు ఈ తల ఏం చెప్తుంది ఈ చెయ్యి లేపంటుంది ఇంకొక తల ఏం చెప్తుంది నా కాలు లేపండి అని చెప్తుంది ఇంకొక తల వచ్చి ఏమని చెప్తుంది ఈ చెయ్యి లేపు అంటుంది లేదంటే నువ్వు పరిగెత్తా అని ఇంకొక తల వచ్చి చెప్తుంది ఇలాగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది కదా ఈ శరీరం నడవడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు వెళ్ళి తిందామని ఈ తల చెప్తున్నప్పుడు ఇంకొక తల వచ్చి ఏం తింటావు లే పోంపా వేరే సోటికి అని చెప్పి ఇంకొక తల చెప్తుంది కదా అప్పుడు ఈ శరీరం ఎదుగుతుందా ఈ శరీరం ఎదుగుతుందా వెళ్ళి తినాలి అని అనుకున్నప్పుడు ఇది తింటూ ఉన్నప్పుడు వేరే తల వచ్చి ఎదు తినద్దు పరిగెత్తుదాం పా అని వేరే దగ్గరికి వెళ్దాం పా అని చెప్పినప్పుడు ఈ శరీరం భోజనాన్ని తీసుకుంటుందా లేదు అప్పుడు ఏమవుతుంది అంటే అనేకమైనటువంటి శిరస్సులు ఉన్నప్పుడు అనేకమైనటువంటి పెత్తనాలు ఉన్నప్పుడు అనేకమైనటువంటి అధికారులు ఉన్నప్పుడు శరీరం యొక్క ఎదుగుదల ఆగిపోతుంది బైబిల్ అదే చెప్తుంది బైబిల్ అంతా కూడా అదే విషేదకరంగా వివరిస్తూ ఉంటుంది బైబిల్లో ఓకే
0: ఓకే All right, let's read Ephesians 1, 22 through 23. Ephesians 1, 22 through 23.
1: ఎఫెసులకు రాసిన పత్రిక 1:22-23 వచనాలు చదవండి ఒకసారి.
0: Ephesians 1:22-23.
1: ఎఫెసులకు రాసిన పత్రిక 1:22-23.
3: మరియు

0: And he's the only authority to know anything about the church.
1: Okay. చూడండి దేవుడు క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఇక్కడ వచ్చిన మీకు అర్థమైంది, అక్కడ సంపూర్ణము ఆయన పాదము కింద ఉంచి సంపూర్ణం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఉంది కదా వచ్చిన అక్కడ. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును, తన కుమారుడైన క్రీస్తు ప్రభువును ఏం చేశాడంటే సంఘము అనేటువంటి శరీరానికి ఆయనను అధికారిగా నియమించాడు. సంఘము అనేటువంటి శరీరానికి ఆయనను శిరస్సుగా నియమించాడు, తలకాయలాగా పెట్టాడు. ఇప్పుడు సంఘానికి, ప్రతి సంఘంలో జరగబడుతున్న ప్రతి దానికి కూడా అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ సంఘంలో నడిపించడానికి ప్రతి దానికి అధికారం ఎవరికి ఉంది? మాత్రం ఇక్కడ కేవలము నియమింపబడినటువంటి వాడు క్రీస్తు మాత్రమే. కాబట్టి క్రీస్తుకు మాత్రమే సంఘము పైన అధికారం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే,
0: all right, so we're getting a little bit into point number 4 on the study sheet, but here's what that means, by the way, and this is why this verse is very important. Jesus has all authority over the body, the church, the them, the gathered together.
1: Okay, చూడండి, యేసుక్రీస్తుకు సంఘము పైన సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. సంఘము పైన ప్రతి వారి మీద కూడా యేసుక్రీస్తుకు ఏముంది? ఎవరికి మాత్రమే అధికారం ఉంది? ఇక్కడ యేసుకు మాత్రమే అధికారం ఉంది. సంఘము అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఎక్కడైతే రక్షించబడిన వారు ఉంటారో, రక్షించబడిన వాళ్ళు ఉంటున్నారో, వారందరి మీద ఎవరు అధికారంగా ఉంటాడు? యేసుక్రీస్తు మాత్రమే అధికారంగా ఉంటాడు. అది మీరు గమనించండి, సంఘము అన్నా, శరీరము అనన్నా, కూడిక కూడుకోవడం అన్నా, ఆత్మల యొక్క సమూహము అనన్నా, ఆలయము అనన్నా, ఇదంతా కూడా ఒకటే పదం గురించి మాట్లాడుతుంది, ఒకటే అర్థంతో మాట్లాడుతుంది. ఆ యొక్క అర్థానికి మూలము అధికారి ఎవరు మాత్రమే ఉన్నాడు? యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఓకే,
0: all right, so if Christ has authority over the body, the church,
1: ఒకవేళ యేసుక్రీస్తుకు మాత్రమే సంఘము పైన అధికారం ఉన్నప్పుడు,
0: all right, repeat these sentences after me, Ravi. The church does not receive its doctrine from men.
1: చూడండి, జాగ్రత్తగా గమనించండి, యేసు క్రీస్తుకు మాత్రమే సంఘము పైన అధికారము ఉన్నప్పుడు మరి మనుషుని యొక్క బోధన ప్రకారము మనుషులు సంఘము నడుచుకోవచ్చా? ఆలోచించండి, మనుషుల యొక్క బోధ ప్రకారంగా, మనుషులు చెప్పినటువంటి పద్ధతుల ప్రకారంగా, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా సంఘము నడుచుకోవచ్చా, నడుచుకోకూడదా? నేను మిమ్మల్ని
0: ప్రశ్నండి,
1: ఐఎమ్ ఆస్కింగ్ దేమ్ బ్రదర్, బట్ దే ఆర్ సైలెంట్.
0: Being quiet tonight, huh?
1: Yes. So, andaru enduku mounanga unnaro ok sari samadhanam cheppandi. Yesu Christuke sarva sama sarva adhikaram iyabadindi sangamu paina. Yesu Christuke sarvamu meeda adhikaram iyabadinappudu mari manushuni yokka bodhalu, manushuni yokka paddathulu, manushuni yokka aacharalu sangamlo jaragavachcha, jaragakoodada?
2: Jaragakoodada.
1: Yes. Yes, brother. Okay, brother.
0: All right, so if
1: we do not follow human rights, human
0: correct
1: tradition,
0: right, and we don't receive our worship either, the way that we worship is not dictated or not told to us by man, it's told to us through God's word, through the apostles.
1: చూడండి, బైబిల్లో మనము దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయం ఉందా లేదా? అయితే దేవుణ్ణి ఆరాధించాలి అని అన్నప్పుడు చాలా మంది మనుషుని యొక్క బోధల ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ యొక్క మత గురువుల యొక్క ఆలోచన ప్రకారంగా ఆరాధన జరుపుతూ ఉంటారు. కానీ బైబిల్లో మనకు కేవలం ఆరాధన జరపాలి అనేటువంటి విషయం బైబిల్లో చాలా విశదపరిచి చెప్పింది. అపోస్తలులు మనకు చాలా జాగ్రత్తగా మనం చెప్పారు, దానిని మాత్రమే మనం వెంబడించాలి, దానిని మాత్రమే మనం అనుసరించాలి. ఓకే,
0: let's move to point number 5 in our lesson today.
1: చూడండి, 5వ భాగంలోకి మనం వెళ్దాము.
0: And point number 5 is the church was purchased with one blood.
1: చూడండి, సంఘము ఒక్కని రక్తముతో మాత్రమే కొనబడింది. మీరు ఆలోచన చేయండి, సంఘము ఎవరి రక్తంతో కొనబడింది? ఎవరి రక్తం చిందించారు సంఘం కొరకు? మనందరి కొరకు, సంఘం అంటే మనమే కదా, రక్షించబడిన వాళ్ళమే కదా, మనందరి కొరకు ఎవరు రక్తాన్ని చిందించారు?

0: యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మాత్రమే మన కోసం రక్తాన్ని చిందించాడు. ఆయన మాత్రమే, ఒక్కడు మాత్రమే రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. ఓకే,
1: let's read Acts 20 and verse 28. Acts 20 and verse 28.
0: 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. సనా లేదా నీకు బైబిల్? 20వ అధ్యాయము 28వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఓకే,
1: all right, so read that last part again, which he hath purchased with his own blood, Jesus.
0: చూడండి ఇక్కడ 28వ వచనంలో ఏమని చెప్పింది, తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మీకు అర్థమైందా? సంఘాన్ని ఎవరి రక్తం ద్వారా కొన్నాడు? తన సంఘాన్ని క్రీస్తు ప్రభు వారు తన సంఘాన్ని రక్తం ఇచ్చి కొన్నాడు. మనల్ని అందరినీ కూడా ఏమిచ్చి కొన్నాడు? మనందరినీ కూడా, మన కొరకు ఏమి ఇచ్చాడు? ఆయన రక్తాన్ని ఇచ్చాడు. మనం ఏ దానిలో ఉన్నాము? అంతకుముందు పాపంలో ఉన్నాము. పాపంలో ఉన్నప్పుడు తన రక్తాన్ని చిందించి మనల్ని అక్కడి నుండి కొనుక్కున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి కొనబడినటువంటి సంఘము అని. ఓకే,
1: ఆల్రైట్, సో ది చర్చ్ వాస్ పర్చేస్డ్ విత్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. సో దట్ షోస్ ది వాల్యూ అండ్ హౌ వాల్యుబుల్ that the body, the church, is, because it was purchased with the blood of Jesus.
0: చూడండి ఇప్పుడు సంఘం గురించినటువంటి ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదో, దాని యొక్క విలువ ఏమై ఉన్నదో మీరు గమనించండి. సంఘము ఊరికి రాలేదు. సంఘం ఎవరు కట్టారు? ఇక్కడ వాగ్దానం చేశాడు, ఇదిగో నేనే కడతానని పేతురుతో వాగ్దానం చేశాడు. ఇదిగో నేనే సంఘాన్ని కడతానన్నాడు. ఆయన తన సంఘాన్ని కొట్టడానికి, తన సంఘాన్ని తన సంఘాన్ని నిర్మించడానికి ఏమిచ్చాడు? అక్కడ వెళ్ళగా ఏం చెల్లించాడు? ఇప్పుడు దీన్ని కొనడానికి నేను ఏమి ఇచ్చాను? ఒక 1000 రూపాయలో, 500 డబ్బులు ఇచ్చి దీన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు సంఘాన్ని అంతటిని కూడా రక్షించడానికి ఆయన ఏమిచ్చాడు? వెల చెల్లించాడు, సొమ్ము చెల్లించాడు. అక్కడ ఏంటి ఆ సొమ్ము అంటే ఆయన యొక్క రక్తం. ఆయన యొక్క రక్తం ద్వారా మనలను విమోచించాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనలను కొన్నాడు. ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఉన్నదో గమనించండి. రక్తం గురించి, ఆయన యొక్క రక్తము మనమే. మనము ఆయన రక్తం ద్వారా కొనబడ్డాము. మనకు చాలా విలువ ఉంది ఇప్పుడు.
1: Okay, so Jesus did not purchase denominationalism. All the many churches, so-called, all these many denominations, Jesus did not purchase those with his blood. He only purchased the one true church.
0: చూడండి, యేసు క్రీస్తు అనేకములైన సంఘాలను కొన్నాడా లేకపోతే ఒక్క సంఘాన్ని మాత్రమే కొన్నాడా? చాలా మంది అనుకుంటారు, ఏ నేను వేరే డినామినేషన్, నేను ఆ సంఘము, నేను ఈ సంఘము, ఆ సంఘము అని చెప్పుకుంటూ చాలా సంఘాలను విభజించుకుంటూ ఉన్నారు మనుషులు. కానీ ఇక్కడ క్రీస్తు ఒక్క సంఘాన్ని మాత్రమే కొన్నాడు. ఒక సంఘాని కోసమే రక్తాన్ని చిందించాడు ఇక్కడ. ఓకే,
1: ఆల్రైట్, సో ఇఫ్ జీసస్ పర్చేస్డ్ ది చర్చ్ విత్ హిస్ బ్లడ్, అగైన్ దట్ షోస్ హౌ వాల్యుబుల్ ది చర్చ్ ఇస్, ది దెం, ది గ్యాదరింగ్, దోస్ హూ వర్ బాప్టైజ్డ్ ఇన్ వన్ బాడీ. It shows how important that the church is.
0: చూడండి, ఒకవేళ సంఘాన్ని క్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని ఇచ్చి కొన్నప్పుడు ఆ సంఘానికి ఎంత వాల్యూ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని కొంత డబ్బులు పెట్టుకున్నందుకేనే నేను ఇంత వాల్యూగా చూసుకుంటున్నానంటే, అందరి కోసము తన సంఘం కొరకు తన రక్తాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు మరి ఎంత విలువగలగా చూడాలనుకుంటాడు సంఘాన్ని? అవునా లేదా? కానీ మనుషులు ఏం చేసుకుంటున్నామంటే విభజించబడ్డాం. ఆ సంఘం అంటూ, ఈ సంఘం అంటూ అనేకమైన సంఘాలను వేరే వేరే మనుషుని యొక్క ఆచారాలు చెప్పున నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే,
1: and it's hard to believe because of that that some people think that the church is not important. I don't have to go to church, it's not necessary.
0: ఓకే, ఇది నమ్మడానికి, వినడానికి, ఒప్పుకోవడానికి చాలా బాధగా ఉంటది. మీకు ఏమంటారంటే చాలా మంది, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఆరాధించడానికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తే ఏమి లే అని చెప్తారు. అంటే ఏ సంఘానికి వెళ్తే ఏమిటి లే, ఎక్కడికి వెళ్తే ఏమిటి లే అని చెప్పి చాలా మంది అనేకమైన సంఘాలను యేసు కట్టినట్టుగా చెబుతారు. నేను అక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తే ఏంటి అని చెప్పి సంఘానికి వాల్యూ ఇచ్చేవారుగా లేకుండా చెప్తారు కొంతమంది. ఓకే,
1: if I purchase something that's not very valuable, for example, I have a very cheap plastic pen, if I do this it will break. It's very cheap, it didn't cost very much at all, it's very cheap.
0: చూడండి, ఒకవేళ నేను విలువ లేని దాన్ని, ఒకవేళ దీన్ని నేను ఒక చిన్న దీన్ని నేను కొన్నాను అనుకుందాం, ఒక 300కో 400కో 500కో కొన్నాను అనుకుందాం, దీని కాస్ట్లీ ఎంత, ఇప్పుడు నేను ఏమనుకుంటా ఇది చాలా తక్కువ ధరకు వచ్చింది కదా అని చెప్పి పడేస్తా పక్కకు, అవునా కదా, చాలా తక్కువ ధరకు వచ్చింది కాబట్టి దీన్ని పడేస్తాను పక్కకు. ఓకే,
1: సో ఇఫ్ ఐ బ్రేక్ ఇట్ ఆర్ ఇఫ్ ఐ లూజ్ ఇట్ ఆర్ ఇఫ్ ఇట్ రన్స్ అవుట్ ఆఫ్ ఇంక్, ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్, ఐ జస్ట్ గో అండ్ బై అనదర్ వన్ బికాజ్ ఇట్స్ సో చీప్.
0: చూడండి, ఒకవేళ ఇది ఇరిగిపోయినా గానీ, ఇది ఒకవేళ చెడిపోయినా గానీ, ఇది ఎక్కడ నేను పోగొట్టుకున్నా గానీ, దీని గురించి నేనేమనుకుంటా, ఇది ఇది కొంత మాత్రమే డబ్బులు కదా, పోతే పోయిందిలే, నేను ఇంకోటి కొనుక్కుంటాలే అనుకుంటా నేను, అవునా కదా. అవును, ఎస్.
1: ఓకే, బట్ ఓ ఐ హావ్ మై సెల్ ఫోన్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ సో హౌ ఐ గోయింగ్ టు ట్రీట్ మై ఫోన్ యాస్ కంపేర్డ్ టు దిస్ పెన్, ఓ ఐ యామ్ గోయింగ్ టు ట్రీట్ మై ఫోన్ వెరీ ప్రెషియస్, ఐ కెన్ట్ లూజ్ ఇట్, I will lose contact with my friends and the internet. This is much more money than this, so naturally I'm going to treat this better than this.
0: చూడండి, ఒకవేళ ఈ వస్తువు పోతే నువ్వు ఈజీగా చెప్పుకుంటావు, గమనించండి మా ఇక్కడ ఇప్పుడు మీ గురించి నేను మాట్లాడుతున్నాను, ఒకవేళ మీ చేతిలో ఏదైనా మట్టి గాజు ఉందనుకుందాం, మట్టి గాజు లేదంటే చిన్న వస్తువు ఏదో ఉందనుకుందాం, అది పనులు చేస్తున్నప్పుడు పగిలిపోయింది అనుకో, మీరేమన్నా బాధపడతారా, బాధపడతారా మీరు? అదే మీ చేతిలో విలువ కలిగినటువంటి బంగారు గాజులు కానీ, లేదంటే చెవులకు మంచి బంగారు వస్తువులు కానీ, లేదంటే ఏదైనా మంచి ఫోన్ సెల్ ఫోన్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే, దాన్ని పోవడానికి మీరు ఇష్టపడతారా? దాన్ని పోగొట్టుకోవడానికి, దాన్ని పగలగొట్టుకోవడానికి, దాన్ని ఏదైనా ఎవరో ఎవరికైనా దానం చేయడానికి, లేదంటే ఎక్కడైనా ఇస్త్రీ పడేయడానికి మీరు ఇష్టపడతారా? ఇష్టపడరు కదా, ఎందుకంటే దీంట్లో చాలా విలువైనటువంటి డబ్బుతో దీన్ని కొన్నాము, లేదా విలువైనటువంటి నెంబర్లు దీంట్లో ఉంటాయి, విలువైనటువంటి ఫోటోలు దీంట్లో ఉంటాయి, కాబట్టి దీన్ని పోగొట్టుకోవడానికి మీరు ఇష్టపడరు. గమనించండి, వ్యత్యాసం గమనించండి, ఇది తక్కువ డబ్బులు కాబట్టి తక్కువగా ఇష్టపడుతుంటాం, తక్కువగా దీన్ని ఇష్టపడుతూ దీన్ని పోయినా కానీ ఏమనుకుంటాం అది, కానీ ఇదే ఎక్కువ డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాం. అలాగే సంఘం గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఓకే,
1: So the point is this, the church was purchased with the most precious thing, and that's Jesus' blood. We can't treat the church like some cheap thing. The church has been purchased with something valuable, and it ought to be valuable to us.
0: చూడండి, సంఘం కూడా అలాగే ఉంది. సంఘము విలువలేనిదిగా ఏం లేదు ఇక్కడ. సంఘం అనేటువంటిది చాలా విలువ గలదిగా ఉన్నది. ఆ విలువ ఏంటి అంటే రక్తం, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే ఇక్కడ చాలా విలువగా ఉంటున్నది. సంఘాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడగాకండి. ఓకే,
1: సో రిమెంబర్ ది చర్చ్ ఇస్ నాట్ ది బిల్డింగ్, వి టాక్డ్ అబౌట్ దట్ లాస్ట్ వీక్, ది చర్చ్ ఇస్ నాట్ ది బిల్డింగ్, ఇట్స్ ది పీపుల్.
0: చూడండి, సంఘము అని అంటే మీ దృష్టిలో మీరు ఏమనుకుంటారు, సంఘము అని అంటే అది అక్కడ ఉంది కదా రోడ్డు మీద, లేదా ఇంకెక్కడో ఉంది కదా, నాలుగు రోడ్లు నాలుగు గోడలు కలిగి, నాలుగు గోడలు కలిగి, ఒక మంచి స్లాబ్ కలిగి, ఒక పైన పెద్ద సిలువ పెట్టి అక్కడ సంఘం ఉంది అని చెప్తారు కొంతమంది, ఇది అక్కడ సంఘం ఉంది, లేదా ఇక్కడ సంఘం ఉంది, లేదా ఇక్కడ సంఘం ఉంది అని చెప్పి చాలా మంది సంఘాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అది కాదు సంఘం అంటే. సంఘము అంటే ఏదో ఆ బిల్డింగ్ లో నలుగురు మనుషులు కూర్చున్నారు కాబట్టి అది సంఘం అయిపోదు. సంఘము అనేటువంటిది ఏంటంటే, మనం పోయిన వారం బాగా చెప్పుకున్నాం దీని గురించి, ఎవరైతే క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యమును విని, క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యమును అంగీకరించి, క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యంతో పాటు మారు మనసును పొంది, ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా ఒప్పుకొని క్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో బాప్తిసం పొందారో వారందరూ సంఘంగా పిలువబడతారు. అంతేగాని ఇదేమీ లేకోకుండా నేను మందిరానికి వెళ్తున్నాను, అదిగో ఆ బిల్డింగ్ లేక నేను వెళ్తున్నాను అని చెప్పుకున్నంత మాత్రాన మనం సంఘం అయిపో. ఆ విషయాన్ని పోయిన వారం చెప్పాడు బ్రదర్. ఓకే,
1: సో బికాజ్ ది చర్చ్ ఇస్ సో ఇంపార్టెంట్, వెన్ సాటర్డే కమ్స్ అరౌండ్ డు వి ఎవర్ థింక్ ఇన్ అవర్ మైండ్, వెల్ I don't feel good, or I'm too tired. I don't want to go to church. I can't think like that because Jesus purchased the church with his blood. And we have to treat the church, the gathering of people, as extremely important. I don't have an option. I've got to attend the assembly.
0: చూడండి చాలా మంది ఏమనుకుంటారు అని అంటే శనివారం సాయంత్రం వచ్చిందంటే బాధపడతారు కొంతమంది. పొద్దున్నే ఆదివారం కదా ఆ చర్చికి వెళ్ళాలంట, ఏదో మందిరానికి వెళ్ళాలంట, లేదంటే నేను వెళ్ళి అందరం ఒకసారి కూర్చొని ప్రార్థన చేయాలంట, వాక్యం చదవాలంట, పాటలు పాడాలంట, దేవుని ఆరాధించాలంట అని చెప్పి చాలా మంది విసుక్కుంటారు సంఘం ఆరాధన గురించి. చాలా మంది సంఘంగా కూడుకోవడానికి విసుక్కుంటూ ఉంటారు. అది కాదు, విసుక్కునే దానికి దేవుడు మనం కొనలేదు. ఇక్కడ మనం అందరం చక్కగా సంఘంగా ఒక్కసోట కూర్చొని మనం అందరం కలిసి ఆత్మలన్నీ కూడా కలిసి చక్కగా దేవుని నామాన్ని గణపరచుకుంటూ పాటల ద్వారా గణపరుస్తూ స్తుతించుతూ చక్కగా వాక్యముని విని మన హృదయాలు కావాల్సిన సమాధానాన్ని మనం తెలుసుకొని క్రీస్తు యొక్క అడుగుజాడలో నడవడానికి మనం ఇష్టపడాలి. ఇది సంఘం యొక్క మంచి విషయమై ఉంది. సంఘం అంటే ఇదిగో పొద్దున్న లేచి కాలు చేతులు పడుకొని లేదంటే స్నానం చేసేసి ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి కూర్చోవాలంట కదా, ఇదంతా ఎందుకులే అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అది కాదు సంఘం అంటే. సంఘం అలాగ ఉండడానికి ఇష్టపడడం లేదు దేవుడు. ఓకే,
1: సో సిన్స్ జీసస్ పర్చేస్ ద చర్చ్ విత్ హిస్ బ్లడ్, వీవ్ గాట్ టు ఆనర్ ద చర్చ్ విత్ యాస్ మచ్ ఆనర్ యాస్ వీ పాసిబ్లీ కెన్.
0: చూడండి, యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నాడు అని అంటే దాని అర్థము దానికి ఎంత విలువ ఉన్నదో గమనించండి. ఆ విలువకు మనం ఏం చేయాలంటే మనం కూడా విధేయత చూపాలి. ఆ యొక్క విలువకు మనం కూడా విధేయత చూపించి ఎంతో నమ్మకత్వంగా మనం అందరం కూడా కలిసి ఆరాధించుకోవడానికి ఇష్టపడాలి. ఓకే,
1: సో లెట్స్ డు పాయింట్ నంబర్ 6 ఆన్ ద స్టడీ షీట్ అండ్ మేబీ విల్ స్టాప్ విత్ దిస్ వన్ రావి, విల్ స్టాప్ విత్ దిస్ వన్ అండ్ కంటిన్యూ ఇట్ ఫర్ నెక్స్ట్ వీక్. ఓకే,
0: from there brother,
1: we're going to do this next point number 6, and then we'll stop here and continue next week.
0: Chudandi ippudu manam ee oka paathanni muginchukundamu. Devun chittam aithe repudi varamuna 6 paatham ante 6 point le nundi manam repu varam konasaginchukundam. Devun chittam aithe alaga manam devu repu nundi repu varam nundi prarambhinchukundam. Okay
1: so point number 6 is the Lord adds the saved to one people.
0: చూడండి ఇక్కడ యేసుక్రీస్తు రక్షించబడినటువంటి వారినే సంఘంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి రేపు వారం మనం చూద్దాం.
1: Okay, let's read Acts 2:47 again.
0: అపొస్తలుల కార్యములు 2:47 వచ్చిన ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యములు 2:47 వచనము, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చూడిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూండెను. ఓకే,
1: రైట్, సో ఇన్ దిస్ వర్స్ వి సీ దట్ ద లార్డ్ యాడెడ్ ద సేవ్డ్, దోస్ హూ వర్ బాప్టైజ్డ్, ద లార్డ్ యాడెడ్ దెం టు ద వన్ పీపుల్, ద వన్ చర్చ్.
0: చూడండి ఇక్కడ నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూండెను. ఇక్కడ రక్షణ పొందుచున్నటువంటి వారిని ఎవరు చేర్చుతూ ఉన్నాడు? ప్రభువు అనేటువంటి ఆయన, అనగా యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ఆయన అనుదినము రక్షణ పొందుచున్నటువంటి వారిని వారితో చేర్చుతూ ఉన్నారు. వారితో అంటే అక్కడ అర్థము సంఘము అనే అర్థం. మీకు నేను పోయిన వారం అటుపోయిన వారం ఇంటి దగ్గర కూడా క్లాస్ పెట్టుకున్నప్పుడు ఇది గ్రీక్ పదం ఏమై ఉన్నదో అని చెప్పి పెద్ద స్క్రీన్ లో చూపించాను అందరికి. వారితో అనే పదానికి సంఘము అని అర్థం, అది గ్రీక్ పదం ఎక్లేసియా అని అర్థం. వారితో చేర్చుతూ ఉండేను, ప్రభువు రక్షణ పొందుతున్నటువంటి వారిని ఆల్రెడీ రక్షణ పొందుతున్న వారితో చేర్చుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువు అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో చేర్చుతూ ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభువు దేవుడు అనగా ప్రభువు అనగా యేసుక్రీస్తు. ఓకే,
1: all right. So because of that, he didn't add all of us to a denomination. He didn't add the saved to a denomination. He didn't say, okay, when you're baptized, I'll make you a Baptist, I'll make you a Methodist, I'll make you a Catholic. He adds to one body and one people.
0: చూడండి ఇక్కడ ఇక్కడ సంఘంలోనికి చేర్చేది ఎవరు? ఇక్కడ చేర్చేదేవుడు ఇక్కడ ప్రభువే కదా. ప్రభువు అనుదినము రక్షణ పొందుతున్నటువంటి వారిని ఆల్రెడీ రక్షణ పొందుతున్న వారితో చేర్చుతూ ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారందరినీ చేర్చుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రభు ఎవరితో చేరుస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? కొంతమంది అనుకుంటారు ఇదిగో వాళ్ళు క్యాథలిక్ వాళ్ళు, ఇదిగో వీళ్ళు బాప్టిస్ట్ వాళ్ళు, ఇదిగో వీళ్ళు ఇంకొక వేరే వాళ్ళు, లేదా ఇంకో వీళ్ళు వేరే వాళ్ళు అని చెప్పి సంఘాలను విభజించినట్టుగా యేసుక్రీస్తు అక్కడ విభజించలేదు. ఇక్కడ ఒకటే సంఘంగా చెప్తున్నాడు. ముందుగా కొంతమంది రక్షణ పొంది ఒక సమూహంగా కొంతమంది ఆత్మలన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను నా సంఘం, నాతో పాటు ఒక 10 మంది రక్షణ పొంది ఒక గ్యాదరింగ్ గా ఒకసాట కూర్చొని సంఘంగా ఉన్నాం మేము. అయితే రక్షణ పొందుతున్నటువంటి వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు ఎవరితో చేరుస్తున్నాడు? మళ్ళీ మాతో చేరుస్తున్నాడు. మా దాంట్లో అంటే ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళతో చేరుస్తూ ఉన్నాడు. అక్కడ పై వచనంలో మీరు చూసినట్లయితే 3000 మంది రక్షణ పొందారు ఒకరే రోజున. ఆ 3000 మందితో ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు కూడా బాప్తిసం పొందుతున్న వారిని అందరినీ తీసుకుని వెళ్ళి వారితో పాటు కలుపుతూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. ఇది పాయింట్ ఇక్కడ, దీని అర్థం. ఓకే,
1: right? In Acts chapter 2, there were not different churches. There was one gospel, one Lord, one baptism, and one body of believers. One gospel, one Lord, one baptism, one body of believers.
0: అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అంతా కూడా మీరు గమనించండి, చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అంతా కూడా ఒకటే బోధ, ఒకటే మాట, ఒకటే బాప్తిస్మం, ఒకటే సంఘం, ఒకటే అపోస్తులు. వీళ్ళు మాత్రమే, ఇది మాత్రమే జరుగుతుంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. అనేకములు లేవు అక్కడ, వేరే సంఘము, ఇంకొక సంఘము, ఇంకొక సంఘం అని లేదు. ఒకటే సంఘము, ఒకటే బోధ, ఒకటే రక్షణ, ఒకటే బాప్తిస్మం, ఒకటే ఉంది. ఓకే, ఒకటే ప్రభువు కూడా ఉన్నాడు అక్కడ.
1: And that's the same pattern which we have to follow today. We can't follow a pattern that we've made up. We've got to, as the true body of Christ, follow the pattern that's in God's word.
0: ఇప్పుడు కూడా ఏమి మనం అనుసరించాలి? ఇప్పుడు మనుషులు చెప్పింది మనం అనుసరించకూడదు. మనం కేవలము ఇక్కడ బైబిల్లో ఏమైతే చెప్పారో ఒకటే బోధ, ఒకటే బాప్తిస్మము, ఒకటే బోధ, ఒకటే ప్రభు, ఒకటే శిరస్సు, ఒకటే సంఘం అని ఏ విధంగా అయితే బోధిస్తుందో దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. బైబిల్లో ఉన్న దాన్ని మాత్రమే, ఇక వేరే దేనిని కూడా మనం అనుసరించడానికి మనకు అధికారం లేదు. ఓకే,
1: ఆల్రైట్. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ వి డోంట్ నీడ్ టు జాయిన్ ఎ చర్చ్, వి ఆర్ ఆల్రెడీ యాడెడ్ టు ది చర్చ్. దట్స్ ది ప్యాటర్న్. I don't have to come up to a church and say, hey, I need to be added to your church. Now, we'll say that first and then I'll explain. So we don't have to be added to a church. The Lord is the one who adds us to the church after baptism.
0: Sunday ikkada baptism teeskuna tarvata Yesu Christe sanghamloniki manushulanu chelustunnadu. ఎవరు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు చేర్చడం లేదు. కొంతమంది మీరు చేర్చండి, లేదంటే నేను చేరతా వేరే దాంట్లోకి వెళ్ళి, లేదంటే వాళ్ళు ఏం ఒప్పుకోవాలి నేను చేరాలంటే అని చెప్పినట్లుగా లేదు ఇక్కడ. ఎవరైతే వింటారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మార్మర్స్ పొందారో, ఎవరైతే రక్షణ పొందడానికి బాప్తిసం పొందుతారో వారిని యేసుక్రీస్తే జరుపుతూ ఉంటాడు, కానీ ఇంకెవరు చేరపడం లేదు ఇక్కడ. ఓకే,
1: ఓకే. సో as we think about that, there are some in the denominational world that will not let you join unless you have a piece of paper or a letter from, let's just say I wanted to move from here to your congregation. I would have to have a letter that would say, I have the ability to join your church. That's not the way that it's supposed to work.
0: Okay.
1: Does that make sense?
0: Oh, okay, just say again, brother.
1: Okay. In the denominational world, if I want to move from where I'm attending to where you're attending, you have to have a physical letter from your other church to say, okay, this person wants to change to your church. And that's not the pattern. Once we're baptized, we belong to the church worldwide. Okay.
0: ఇతర మత శాఖల వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, ఇదిగో మొన్నటిదాకా నేను ఆ సంఘంలో ఉన్నాను, ఇప్పటి నుండి నీ సంఘంలోనికి వస్తాను అంటారు కదా. మొన్నటిదాకా నేను ఆ సంఘంలో ఉంటూ ఆ సంఘంలో నడిపించబడుతూ అక్కడ ఉన్నాను, ఇప్పటి నుండి నేను అలాగా ఉన్నాను, నీ దగ్గరికి వస్తానని చెప్పుకుంటూ ఒక దాన్ని ఏమంటారు, నిచ్చెనను మోసుకుంటూ పోతున్న మోసుకున్నట్టు పోతూ ఉంటారు. అంటే ఈడ బుద్ధి పుడితే ఈడ ఎక్కిపోతాము, ఈడ బుద్ధి పుడితే ఈడ ఎక్కిపోతాము, ఆడ బుద్ధి పుడితే ఆడ ఎక్కిపోతూ ఉంటాము. అది కాదు బైబిల్ యొక్క ఉద్దేశం. బైబిల్ ప్రకారం ఒకటే సంఘము, ఒకటే ఆలయము, ఒకటే మందిరము, ఒకటే శరీరము, ఒకటే శిరస్సు. ఈ ఒక దాంట్లోనికి క్రీస్తు మాత్రమే రక్షణ పొందుతున్న వారిని, అనగా ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించాలనుకుంటారో వారిని సంఘంలో చేర్చుకుంటూ ఉన్నారు. ఇది ఇది మాత్రమే విధానము. వేరే విధానాలు ఏవి కూడా బైబిల్లో లేవు. ఈ మనుషులు అనుసరిస్తున్నారు ఇదంతా కూడా. ఓకే,
1: నౌ హియర్ ఇన్ ది వెస్ట్ ఐ యామ్ నాట్ ష్యూర్ హౌ ఇఫ్ యు డు దిస్ ఇన్ ది ఈస్ట్ ఆర్ నాట్ బట్ హియర్ ఇన్ ది వెస్ట్ ఇఫ్ ఐ డు లెట్స్ సే ఐ మూవ్ సిటీస్ ఐ మూవ్ ఫ్రమ్ వన్ సిటీ ఐ లివ్ ఇన్ అలబామా ఇఫ్ ఐ మూవ్ టు అనదర్ సిటీ ఇట్స్ కామన్ ఫర్ మీ to tell the eldership, I want to place membership here so I can work with this congregation. But that's not a letter or permission to join. I'm already part of the church. I'm just coming to another congregation and telling the elders, I want to be a part of your church so that I can work. It's a different issue in the denominational world.
0: ఐ అండర్స్టూడ్ బ్రదర్. ఓకే,
1: ఇక్కడ
0: బ్రదర్ ఏం చెప్తున్నారంటే విషయం ఏమనంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, క్రీస్తు సంఘంలో నేను బాప్తిసం పొందాను, క్రీస్తు సంఘంలో రక్షణ పొంది సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను ఇక ఎక్కడైతే క్రీస్తు సంఘం ఉందో అక్కడికి వెళ్ళి నేను బోధించడానికి నాకు అనుమతి ఉందా లేదా? ఉందా లేదా? అంటే ఇప్పుడు గమనించండి, కొంతమంది ఏం చెప్తుంటారంటే ఒక నిచ్చెనను పట్టుకొని పోతూ ఉంటారు. ఇదో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మాత్రమే నేను బోధిస్తాను, నేను అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళానంటే అక్కడ వారితో మళ్ళీ నేను వారి యొక్క బోధన విని వారి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోవాలి అని చెప్పి అక్కడ డివైడ్ అయిపోతూ ఉంటారు. కానీ నేను ఇక్కడ కాజీపేటలో ఉన్నాను, ఇక్కడ బద్వెల్లోకి వచ్చాను, ఇంకొక గ్రామంలోకి వెళ్ళినా కూడా నేను ఆల్రెడీ రక్షణ పొందాను. నేను ఎక్కడైతే బాప్తిసం పొందాను, రక్షింపబడ్డాను, ఒకవేళ నేను గ్రామాన్ని చూపించవచ్చు, ప్రాంతాలను చూపించవచ్చు, ఒకవేళ నేను అక్కడ కాజీపేటను చూపించవచ్చు, నా పత్తూరాన్ని చూపించవచ్చు. కానీ ఇది పాయింట్ ఏంటంటే గ్రామము ప్రాంతము పాయింట్ కాదు. ఇక్కడ ఎక్కడైతే మీరు ఆత్మల ద్వారా రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారో అక్కడ క్రీస్తు చేర్చేశాడు. ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా క్రీస్తు సంఘంలలో అనగా క్రీస్తు యొక్క ఉద్దేశ ప్రకారం నడిపింపబడుతున్న సంఘంలలో మీరు వెళ్ళి వర్షిప్ చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చెప్పవచ్చు, పాటలు పాడవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. అంతేగాని ఈ మనుషులు చెప్పినట్టుగా ఇదిగో ఈ రోజు నువ్వు పత్తూరులో నుంచి వచ్చావు కదా, నువ్వు అక్కడి వార్తగా మాత్రమే మా గ్రామానికి వచ్చావు, ఇప్పుడు నువ్వు మా బోధ ప్రకారం మళ్ళీ అనుసరించి బాప్తిసం పొంది రక్షణ పొందు అని చెప్పేదానికి లేదు ఇక్కడ. ఓకే,
1: So it's important to understand that we do not join a man-made church. We obey the gospel and then the Lord adds us to the church.
0: చూడండి, మనకు మనుషులు కల్పించినటువంటి సంఘంలో ఆరాధన చేయడానికి అధికారం లేదు. మనుషుల యొక్క కల్పించినటువంటి పద్ధతుల ప్రకారము దేవుణ్ణి ఆరాధించడానికి మనకు అధికారం లేదు. క్రీస్తు ఒక్కడే మనకు అధికారి, క్రీస్తు ఒక్కడే మనకు బోధకుడు, క్రీస్తు ఒక్కడే మనకు నాయకుడు. ఆయన చెప్పినట్టు మనం నడవాలి. అదే సంఘం యొక్క నియమమై ఉన్నది.
1: ఓకే, so it's important, and then we'll close with this. This will be the last thing we'll talk about, and then we'll continue next week. So it's important to understand, when I'm baptized, I join the church worldwide. I may be baptized in the river or the pond there in India, but that doesn't mean I'm joining the church where you preach. I am joining the worldwide church. Now, I may work at your congregation, but when I'm baptized and the Lord adds me to the church, he's adding me to the worldwide church.
0: చూడండి, క్రీస్తు ప్రభు మనల్ని సంఘంలోనికి చేర్చాడు రక్షణ పొందినప్పుడు. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా గ్యాదరింగ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ గ్యాదరింగ్ చేసినా ఇక్కడైనా మనకు పని చేయొచ్చు, ఇక్కడైనా మనం బోధించవచ్చు, ఇక్కడైనా మనం ఆరాధన చేయొచ్చు, ఇక్కడ కలిసి మనం అందరం కూడా కలిసి దేవుని స్తుతించవచ్చు. ఒకవేళ నేను అమెరికాలో బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, ఒకవేళ ఇంకా నేను యానో ఈజిప్ట్ లో బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, ఇంకా వేరే ఏదో ప్రాంతాలలో నేను ఒకవేళ బాప్తిసం తీసుకుని ఉండొచ్చు. నేను కేవలము రక్షణ పొందాను క్రీస్తు యొక్క బోధ ప్రకారము. ఆ తర్వాత నాకు ఎక్కడైనా వెళ్ళి నేను ఆరాధన చేయడానికి, లేదా ఎక్కడైనా నేను కలుసుకోవడానికి, ఎక్కడైనా వాళ్ళతో పాటు కానుకలు వేయడానికి నాకు అధికారం ఉంది. ఎందుకంటే నేను ఎవరి అధికారంతో నడుస్తున్నాను? మనందరం కూడా ఎవరి అధికారంలో నడుస్తున్నారు? నీ అధికారము నీ ఉద్దేశం ఒకటే, నా అధికారం నా ఉద్దేశం ఒకటైనప్పుడు మరి మనందరం కూడా కలిసి ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. కానీ మనుషులు అలాగా కాదు, ఈ అధికారంలో ఈ పోప్ చెప్పినట్టు వినాలి, ఇక్కడ ఈ నాయకుడు చెప్పినట్టు వినాలి అని చెప్పి చాలా మంది విభేదిస్తూ ఉంటారు. అది బైబిల్ కు వ్యత్యాసంగా ఉన్నది, విరోధంగా ఉన్నది. ఓకే,
1: దట్స్ వాట్ గివ్స్ ది అబిలిటీ టు కమ్ ఫ్రమ్ హియర్ ఇన్ అమెరికా and come to your congregation and you to welcome me with open arms and say, welcome brother, and we're so glad to have you here because we're part of one body.
0: చూడండి, మనందరం కూడా శరీరంలో అవయవాలమే ఉన్నాము. ఒకరు ఒక కన్నయ్య ఉన్నారు, ఒకరు ఒక కాలు ఉన్నారు. క్రీస్తు శరీరము అనగా రావచ్చు, ఒకవేళ నేను కాజీపేట నుండి అయినా రావచ్చు, మీరు ఒకవేళ సత్యంలో రక్షణ పొంది బాప్తిసంగా ఉంటే నన్ను వచ్చినప్పుడు నన్ను పెట్టచ్చు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆదరించవచ్చు, రండి బ్రదర్, రండి రండి సహోదరులారా, రండి సహోదరులారా అని చెప్పుకుంటూ ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఒకరి వరం కలిసి అందరం కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. మనం అందరం కూడా ఈ విధంగా ఉండడానికే క్రీస్తు మనల్ని ఉద్దేశించాడు. ఎందుకంటే ఒకటే సంఘము, అది ఎక్కడైనా ప్లేసులు మారిండొచ్చు. ఒకవేళ ఆ ఉద్దేశం క్రీస్తు యొక్క ఉద్దేశం ఒకటే, క్రీస్తు యొక్క బోధ ఒకటే, క్రీస్తు యొక్క మాటలు ఒకటే, కానీ ప్రాంతాలు వేరే ఉండవచ్చు. ఒకవేళ కానీ అందరం కూడా ఒకటే ఉద్దేశ ప్రకారంగా పిలువబడ్డాము, ఒకటే ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉన్నాం మనం. ఇది బైబిల్ యొక్క సారాంశంలో సంఘం యొక్క వివరణ. ఓకే,
1: సో విల్ ఎండ్ అవర్ డిస్కషన్ దేర్ అండ్ వి విల్ పిక్ అప్ లార్డ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ విత్ పాయింట్ నంబర్ 7. పాయింట్ నంబర్ 7. సో ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్? ఎనీబడీ హావ్ ఎనీ క్వశ్చన్స్?
0: దేవుని చిత్తం అయితే రేపటి వారం మనము పాయింట్ నెంబర్ 7 పాయింట్ ను మనం చూసుకుందాము. ఈ రోజుతో ఈ యొక్క పాఠాన్ని మనం ముగించుకుంటున్నాము. ఏమైనా మీకు ప్రశ్నలు ఉన్నాయా ఈ ఈ సంఘం గురించినటువంటి బోధలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దేర్ ఇస్ నో క్వశ్చన్ బ్రదర్ టుడే,
1: బికాస్
0: ఐఎమ్ హియర్ ఇన్ గ్యాదరింగ్ హియర్ అనదర్ సిటీ.
1: ఓకే,
0: okay, so, there is only their people are awesome background.
1: Okay, so you explained and taught so well, everybody knows everything.
0: Okay, thank you.
1: That's
0: brother.
1: Good. Okay, all right, well, since there are no questions, thank you so much everybody who attended today, and we'll close with a prayer. But let me say thank you so much for joining, and thank you for being with us. Yes, let me see everybody.
0: Yes,
1: there today. Ah, very good, very nice crowd there today.
0: can you close that sharing, brother, screen?
1: Oh,
0: screen?
1: yeah, sure. There,
0: yeah,
1: we go.
0: We
1: okay, very good, very nice crowd today.
0: Yes,
1: all right, so we'll close with a word of prayer. And then we'll continue talking about
0: ప్రార్థన ద్వారా ఈ యొక్క కోడికను మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము, ప్రార్థించుకుందాము. యా బ్రదర్, ఎంసీ దానం గారు ఉన్నారా బ్రదర్? మీరు రమేష్ బ్రదర్, ఓకే బ్రదర్,
2: ఉన్నారు బ్రదర్? తండ్రిని పరిశుద్ధనామానికి స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా దేవ. మరి ఇప్పటి వరకు నా తండ్రి మీ యొక్క దాసులు, మరి పాలు గారిని బట్టి, అలాగే నా తండ్రి మరి రవివర్మ గారిని బట్టి, వారు సంఘాన్ని కూర్చున్న తండ్రి అనేకమైనటువంటి లేఖన భాగాలు నా తండ్రి సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి నా తండ్రి తెలియజేసినటువంటి విధానం కొరకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈనాడు నా నాయన మరి సత్యమైనటువంటి సంఘం అంటే ఏంటో తెలియక అనేకులు అనేక ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఈ యొక్క యంత్రం ద్వారా నా తండ్రి మరి మాకు మంచి సదవకాశాన్ని దయచేసినటువంటి మరి ఇప్పటి వరకు నా తండ్రి పాలుగారు నా తండ్రి మరి ప్రకటించినటువంటి సత్యమైనటువంటి సంఘాన్ని బట్టి కూడా, వారికి అనువాదం చేసినటువంటి మా ప్రియులు రవివర్మ గారిని బట్టి కూడా, అలాగే దీని ద్వారా ఎంతమంది అయితే నా తండ్రి ఇందులో జాయిన్ అయ్యి వింటున్నారో అటు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి మరి మరి వారం నా తండ్రి మేము అందరం కూడా కలుసుకుని మనం మీ దాసుడు చెప్తున్నటువంటి ప్రతి మాటలను నా తండ్రి గ్రహించి లేఖనానుసారమైనటువంటి మరి బోధ విషయంలో నా తండ్రి మేము నిర్మింపబడి ఆ విధంగా ఎట్టి లేఖనాలను అయితే వింటున్నారో అటు వారిని కూడా మేము ఏర్పాటు చేసి మీ యొక్క సత్యమైనటువంటి సంఘంలో ముందులాగిన సహాయం దయచేయగలని మరి దేవదేవునితో మమ్మల్ని మాకు కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కృపలో భద్రపరచగలని ఏ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
1: ఆమేన్.
3: ఆమేన్.
2: ఉన్నారు.